శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 11వ తేదీ, సోమవారం. వివిధ భారతిలో సమయం 5:58:50. శుభోదయం.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లారు. తొలుత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాని ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ నివాసానికి రావడం తమ కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో ప్రధాని అందిస్తున్న నిరంతర ప్రోత్సాహం, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో చర్చిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల నిర్వాహకులకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13వ తేదీ విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 700 ఆలయాలను 823 కోట్ల రూపాయలతో పునరుద్ధరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రాచీన ఆలయాల ఆధునికీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ రోజు నుంచి జూన్ 12వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 15వ తేదీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అత్యవసర కేసులు విచారణకు వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ పాదసారథి ఉత్తర్వులు జారీ చేశారు. క్రికెట్. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నైలో జరిగిన మరో మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. బీహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో గురువారం వరకు కోస్తాంధ్ర రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 6:04:20. వందన సినీ భక్తి పాటలు వింటారు.

కార్యము చేపట్టినావు, సీతమ్మ కలిపెట్టినావు, లంకిణిని దెబ్బకు పడగొట్టినావు, లంకాపురిని తగలబెట్టినావు, లంకిణిని

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే.

0: భారతి ఉంటుంది కదా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: స్టూడియోలో సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ది ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
4: తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజ్గార్ కా మాధ్యమ బనేగా. యహా బన్నే వాలీ గాడియా మషినరీ, యహా నగలే వాలే ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఔర్ కిసానో కో భీ సశక్త కరెంగే. అబ్ హమ్ అప్నీ ఉస్ విరాసత్ కో ఫిర్ సే సశక్త కర్ రహే హై. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా.
3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమ సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణను 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మూసి పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం 10% వాటం అందించగలదని తెలిపారు. తెలంగాణను 10 ఏళ్లలో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ధ మహిళల ఆశ్రమంలో నిర్వహించిన మాతృ దినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడేప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ,
5: తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవడానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్లే ఒక మళ్ళీ ఇంకో మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది.
3: గ్రామాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నిన్న స్పందిస్తూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డుల్లో రాష్ట్రం దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్రం నుంచి అవార్డులకు ఎంపికైన శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించి కుప్పం నియోజకవర్గం దేశవ్యాప్తంగా 3వ స్థానం లభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
6: ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్

0: టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ మలవరపు సూర్యతేజ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
1: ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది.
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
2: రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో 1,699 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే 167,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేసినట్టు వెల్లడించారు. రానున్న వర్షాకాలానికి సిద్దంగా కాలువల్లో తూడు, గురపు డెక్క, పుడికితీత పనుల కోసం 397 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ,
3: గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టమ్ లో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈ రోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉత్తరాంధ్ర ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈ రోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది.
2: ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు ఆర్డీ విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన స్వర సంధ్య కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ నవమల్లిక శ్రేయ, పణిరాజలక్ష్మి గాత్రయుగలం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం గరగనృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విల్సన్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1999 సంవత్సరం నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి, దేశ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేవాలయాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవెలి మండలం అన్నవరపాడులోని అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ, 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆలయ అభివృద్దికి అవసరమైన మరిన్ని నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాతావరణం. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగనపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
2: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
1: అది కాదమ్మా, నీకెంతవరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
2: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
1: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
2: సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
1: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
2: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
3: అయినా నేనేం తప్పుకారణాలని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
2: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజిల్

0: వాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
1: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है.
0: రాష్టంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్టంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకులు నితిన్ నబిన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6

బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో ఇద్దరు రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. వరదలు వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్దత చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్టంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అసోం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన ఎస్ఆర్ఏ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో 100,000 మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్దిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 7వ శ్లోకం.

నియతస్య అవశ్యకర్తవ్యంగా విధింపబడిన కర్మణః నిత్య నైమిత్తిక కర్మ యొక్క సన్యాసః తు పరిత్యాగం మాత్రం న ఉపపద్యతే తగదు. మోహాత్ కర్మత్యాగమేదో ఫలత్యాగమేదో తెలియని అవివేకం వల్ల తస్య పరిత్యాగః ఆ నియత కర్మ యొక్క పరిత్యాగము తామసః తమోగుణజన్యమని పరికీర్తితః చెప్పబడినది.

అర్జున, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవలసిన దశలో ఉన్నవాడు విధి విహితమైన నిత్య నైమిత్తిక కర్మలను విడిచిపెట్టే అవకాశం లేదు. ఒకవేళ ఎవడైనా ఫలత్యాగమేదో కర్మత్యాగమేదో అర్థం చేసుకోలేక అవివేకంలో పడి ఫలత్యాగం కన్నా ముందే విహిత కర్మత్యాగం చేసేస్తే అది తమోగుణజన్యమైన తామస సన్యాసం అవుతుందని పెద్దలు చెప్పారు. ముందే కర్మత్యాగం చేస్తే కామనా ప్రవృత్తి తీరదు. అది తీరాలంటే చిత్తశుద్ధి కలగాలి. అలాంటి ఫలితాన్ని ఇవ్వగల శక్తి నియత కర్మలకు మాత్రమే ఉంది. అందుకే భగవానుడు ఆ రకమైన కర్మత్యాగాన్ని నిషేధిస్తున్నాడు.

0: నియత కర్మ సన్యాసము చేసే సాధకులు తమకు ఇలాంటి ప్రవృత్తి ఉంటే గమనించుకుని దాన్ని బట్టి తమ మనస్సులోని తమోగుణాన్ని గుర్తించుకుని అది క్రియారూపంలోకి రాకముందే దానిని నిగ్రహించుకోమని భగవానుడు ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. నేను మీ అజయ్ టాకింగ్ మధుతో. మరి మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 7:22 అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? మన ఫేవరెట్ కాఫీ టైం కి వెల్కమ్ చెప్పేద్దామా? సో ఇవాళ చాలా కాఫీ డే స్పెషల్స్ లో మనం కాఫీ టైంలో మనం అయితే మాట్లాడుకున్నాం. మరి కాఫీ టైంలో చాలా విషయాలు మరి మీతో నేనైతే షేర్ చేసుకుంటాను. మరి ఈరోజు కాఫీ టైంలో ఈరోజు డే స్పెషల్స్ ఏమిటి అని అనుకుంటున్నారు కదా. మరి ఈరోజు ఏమిటి అంటే, భారతీయ తత్వవేత్త, వక్త, రచయిత అయిన జిడ్డు కృష్ణమూర్తి జయంతిని జరుపుకుంటున్నాం 11 మే. మరి ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో 1895 జన్మించిన ఆయన బోధనలు మానసిక విప్లవం, మానవ సంబంధాలు ఇంకా సత్య అన్వేషణ పైన దృష్టి పెట్టారట. ఇంకా రాబోయే 60 సంవత్సరాల పాటు ఆయన ఒక స్వతంత్ర వక్తగా ప్రపంచమంతటా పర్యటించి షరతులతో కూడిన ఆలోచన విధానం నుండి విముక్తి పొందమని వ్యక్తులను సవాలు చేశారట. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గ్యాంగ్ లీడర్ మూవీ నుండి. నిన్ను చూసిన ఆనందంలోనే పాట అయితే వస్తుంది. సిద్ధి శ్రీరామ్ పడిన ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైమ్ విత్ యువరాజ్ రాకింగ్ మధుతో. మరి కాఫీ టైంలో మనమైతే ఉన్నాము. సో మరి భారత స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది, అతను అమెరికాలో మొట్టమొదటి భారతీయ రాయబారి, ఒడిశా గవర్నర్గా కూడా పనిచేశారు అసఫ్ అలీ. మరి ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో చదువుకున్నారు. మరి ఇంగ్లాండ్లో చదివి బారిస్టర్ అయ్యారు. ఈ రోజున ఆయన జన్మించిన రోజు మనమైతే

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో. టైం చేసే 7:35 అయిపోయింది. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో మరి మనమైతే ఉన్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో ఇవాళ డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి ఇంకో డే స్పెషల్ ఏంటి అంటే సాదత్ హసన్ మంటో, బ్రిటిష్ ఇండియాలో జన్మించిన పాకిస్తానీ ఉర్దూ కథా రచయిత. మరి పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో జిల్లాలోని సామ్రాలో గ్రామంలో ముస్లిం కుటుంబంలో పుట్టారన్నమాట. మరి దేశ విభజన సమయంలో మానవీయ కోణంలో మంటో రాసిన కథను చాలా ఆలోచింపజేశాయట. మరి దేశ విభజనను చాలా తీవ్రంగా నిరసించిన మంటో కలం గొంతు 1940లో 1950లో అతని గొంతుక వినిపించారట. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో మీకోసం. మరి నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది ఆర్యా మూవీ నుండి. ఏదో ఒక రాగం వింటున్నానే పాట అయితే వస్తుంది. సాగర్ పడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెందల. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైమ్. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి కాఫీ టైంలో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా ఇవాళ డే స్పెషల్స్ గురించి. మరి ఈరోజు కాఫీ టైంలో డే స్పెషల్ ఏంటి అంటే, ఈరోజు హిరణ్య కశ్యపుడు అంటే తెలుసు కదా, హిరణ్య కశ్యపుడిని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి అవతరించిన విష్ణుమూర్తి 4వ అవతారమైన సగం మనిషి సగం సింహం యొక్క దైవ ఆవిర్భావానికి ఇది స్మారక చిహ్నం అన్నమాట. సో మరి ఇది చెడుపై మంచి అంటే ధర్మం సాధించే విజయంగా మనమైతే తెలుసుకోవాలి. సో మీకు అర్థమైంది కదా ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈరోజు నరసింహ చతుర్దశి కాబట్టి. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ, జెట్టి మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది దూరం కరిగిన అనే పాట అయితే ప్లే చేస్తున్నాను. సిద్ధి శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువరాజ్ రాకింగ్ మధుతో మనం ఉన్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో మరి నెక్స్ట్ ఇవాళ డే స్పెషల్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి అసలు మనం ఈరోజు టెక్నాలజీలో చాలా మార్పులు చూస్తున్నాం. మరి ఏఐ అంటూ లేదా సైబర్ సెక్యూరిటీ ఇంకా డిజిటల్ అవేర్నెస్ తీసుకురావడంలో కానీ ఇంకా రోబోటిక్స్ ప్రపంచంలోకి చిన్న చిన్నగా అడుగులు వేస్తున్న టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాం. మరి ఔరా అని అనిపించేంతగా మనం టెక్నాలజీని మనం చూస్తున్నాం కదా. మరి అంతెందుకు చిన్న ఆండ్రాయిడ్ ఫోన్లోనే మనం ప్రపంచాన్ని చూస్తున్నాం? అసలు ఈరోజు ఇంపార్టెన్స్ ఏమిటి అంటే 1998 పోక్రాన్ అనే అణుపరీక్షలు హన్సా 3 విమానం యొక్క తొలి ప్రయోగానికి గుర్తుగా జరుపుకుంటున్నాం. మరి ఇవాళ డే స్పెషల్ ఏంటి అంటే నేషనల్ టెక్నాలజీ డేగా మనమైతే జరుపుకుంటున్నాం. ఇది ఇవాళ కాఫీ టైం. మరి కాఫీ టైంలో ఇవాళ డే స్పెషల్స్ చాలా అయితే తెలుసుకున్నాం కదా. మరి మీకోసం నెక్స్ట్ సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఆంధ్రపురి మూవీ నుండి గుండెల్లో అనే పాట అయితే వస్తుంది కల్పన పడిన. ఈ పాటకు మ్యూజిక్ డాక్టర్ జోసె భట్ల, ఇంకా లిరిక్స్ వచ్చి కిట్టు విశ్వప్రగడ. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో నిన్న ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్దికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సరత్ వికాస్ పురస్కార్ 2025 నారాజీ దేశముఖ్ సర్వోత్తమ పంచాయత్ సరత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డులో రాష్ట్రం దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 23 నెలల్లోనే రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో 1,699 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంమంత్రి వంగన్పూడి అనిత పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం గోసాల వృద్ధ మహిళల ఆశ్రమంలో నిర్వహించిన మాతృ దినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడెప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెనవల్లి మండలం అన్నవరపాడులోని అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా న్యాయ వ్యవస్థ పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి దేవానంద్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా స్పెషల్ కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జి మెజిస్ట్రేట్ కోర్టులను నిన్న ఆయన ప్రారంభించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని 1999 సంవత్సరం నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి షోడియోలో టైం చూసి 8:03 దాటి 47 సెకండ్లు. నేను మీ ఆర్జీ రావు కింగ్ మధుతో మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాల్టి పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు కదా. సో మరి మీకోసం నేనైతే తీసుకొచ్చేసాను ఇవాల్టి పెట్రోల్ లీటర్ ధర వచ్చేసరికి 109.37 రూపాయలు అయితే ఉంది. అలాగే ఇంకా ఇవాల్టి డీజిల్ ధర వచ్చేసరికి లీటర్ ధర వచ్చేసరికి 97.22 రూపాయలు అయితే ఉంది. మరి ఇవాల్టి గోల్డ్ రేట్స్ ఎలాగా ఉన్నాయి అంటే ఇవాల్టి గోల్డ్ రేట్స్ మనం అయితే చూసేద్దాం. మరి ఇవాల్టి గోల్డ్ రేట్ వచ్చేసరికి 24 క్యారెట్స్ గోల్డ్ గ్రామ ధర వచ్చేసరికి 15,234 రూపాయలు అయితే ఉంది. అలాగే సిల్వర్ రేట్ గ్రామ ధర వచ్చేసరికి 279.90 రూపాయలు అయితే ఉంది. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం నెక్స్ట్ సూపర్ గా సాంగ్ అయితే వచ్చేస్తుంది ప్రేమికుల రోజు మూవీ నుండి వాళ్ళు కనుల దానాన్ని పాట అయితే వస్తుంది. ఉన్ని మీనన్ పాడిన ఈ పాటకు లిరిక్స్ వచ్చి ఎం రత్నం శివగణేష్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEIDని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాల్టి వెదర్ అప్డేట్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాల్టి వెదర్ అప్డేట్ వచ్చేసరికి ఇవాళ మినిమం టెంపరేచర్ అయితే 28 డిగ్రీలుగా ఉండొచ్చు, అలాగే మ్యాక్సిమం టెంపరేచర్ 38 డిగ్రీలుగా ఉండవచ్చు. మరి కొంచెం క్లౌడీగా ఉంటుంది, అక్కడక్కడ చిన్న చిన్న చినుకులు అయితే పడవచ్చు, అలాగే ఉరుములతో కూడా ఉండవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అయితే ఉంటుంది. మరి సో మరి జాగ్రత్తగా ఉండండి, అలాగే సేఫ్గా ఉండండి. మరి తప్పకుండా ఎండలో అయితే తిరగద్దు. సో మరి ఇంట్లోనే ఉంటూ మంచిగా ఎఫ్ఎం వింటూ ఎంజాయ్ చేస్తూ మరి ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది మనకి, ఇప్పుడు చిన్నపిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మరి ఫ్యామిలీతో పిల్లలతో స్పెండ్ చేయాలనుకుంటే ఇదే రైట్ టైం. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మీకోసం నెక్స్ట్ సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, వెన్నెల మూవీ నుండి బిజీ లైఫ్ అనే పాట అయితే వస్తుంది. దేవన్ అరవింద్ సుదీప్ ఫన్కి పడిన ఈ పాటకు లిరిక్స్ వచ్చి దేవ కౌశిక్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చేసే 8:21 అయితే ఉంది. మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏం తీసుకొచ్చాడు మధు అని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాళ ఎంప్లాయ్మెంట్ న్యూస్ మీకోసం నేనైతే తీసుకొచ్చేసాను. ఇండియన్ నేవీ హెచ్క్యూ ఏఎన్సీ ఎల్డీసీ అండ్ ఎంటీసీ రిక్రూట్మెంట్ అయితే ఉందన్నమాట. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10th కానీ 12th కానీ పాస్ అయి ఉండాలి. ఇంకా శాలరీ వచ్చేసరికి 18,000 నుండి 63,000 వరకు ఉండవచ్చు. సో మరి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th May 2026 అయితే ఉంది. మరి ఇంకొక ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే ఉంది, లేటెస్ట్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనమైతే చూడొచ్చు. మరి లేటెస్ట్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ జాబ్స్ వేకెన్సీస్ అయితే 19,000 ఉన్నాయి. ఇంకా ఎలిజిబిలిటీ వచ్చేసరికి బీఈ కానీ బీటెక్ కానీ డిప్లొమా కానీ ఉండొచ్చు. ఇంకా రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇంకా ఎస్ఎస్సి, డిఆర్డిఓ, ఎన్టీపీఎల్, బీపీసీఎల్, పీజీసీఐఎల్, ఆర్బీఐ, ఇంకా ఐటీబీపి అండ్ ఇంకా చాలామంది అయితే ఉన్నారు. మరి ఒకసారి వెబ్సైట్లో తప్పకుండా చెక్ చేసుకొని మరి అప్లై చేసుకోవచ్చు. మరి శాలరీ రేంజ్ వచ్చేసరికి 30,000 నుండి 2,00,000 వరకు కూడా ఉండవచ్చు అండ. సో మరి తప్పకుండా వెబ్సైట్లో చెక్ చేసుకొని మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందో మరి ఒకసారి చెక్ చేసుకొని వీలైతే త్వరగా అప్లై చేసుకోండి. మీతో పాటు మీ పక్క వాళ్ళకు కూడా షేర్ చేసుకోండి. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి మీకోసం సూపర్గా మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ రైటర్ పద్మనాభమును మూవీ నుండి కన్నుల్లో నిరూపమే అనే పాట అయితే వస్తుంది. ధనంజయ్ సీపన పడిన ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చేస్తే 8:32, నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాల్టి కోట్ ఏం తీసుకొచ్చాడు మధు అని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాల్టి కోట్ వచ్చేసరికి, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ, బట్ నోటిఫై ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ. బిజీ ఉన్నప్పుడు అది ఎప్పుడు అంటే, మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీ పనులు ఈజీగా ఉంటాయట. మరి అదే మనం చేయకుండా కూర్చొని ఉంటే ఏ పనైనా పూర్తి చేయగలమా? లేదు కదా. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం నెక్స్ట్ సూపర్గా సాంగ్ ఏదో వచ్చేస్తుంది దేనికైనా రెడీ మూవీ నుండి. నిన్ను చూడకుండా అనే పాట అయితే వస్తుంది. అద్నాన్ సమీ గీతా మాదిరి పడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల రవికుమార్. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే ఉన్నాం కదా, మరి ఏదైనా ఈజీగా అవ్వాలి అంటే మనం బిజీ అవ్వాలి. సో మరి ఎందుకంటే ఈజీగా ఏది రాదు, మరి మనం దాని గురించి మనం ప్రయత్నిస్తేనే కదా మనకి అది ఈజీగా ఉంటుంది. లేదంటే ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసాము అంటే అది ఇంకా కష్టమైపోతుంది. మరి మనం చేసే పని చురుకుగా ఉండాలి అంటే శారీరకంగా అలసిపోవడమే కాదు, మన మనస్సును చురుకుగా ఏకాగ్రతతో లక్ష్యాల వైపు నిమగ్నంగా ఉంచుకోవాలన్నమాట. ఇంకొన్ని విజయాలు మనమైతే మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఎందుకంటే ప్రేమ అంటే మూవీ నుండి నీ చూపులే అనే పాట అయితే వస్తుంది. హరిచరణ్ చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఇవాళ కోర్టు గురించి మనమైతే మాట్లాడుకున్నాం కదా. మనం ఎప్పుడైతే పన్నులను ఆపేసి ఏం చేయకుండా కూర్చుంటే పన్నులు జరగవు కదా. మరి అప్పుడు అప్పుడేముంది, ఇంకా ఆ పన్నులు వాయిదా పడుతూనే ఉంటాయి. మరి ఎప్పుడైతే మనం చురుకుగా అంటే

యాక్టివ్గా ఉంటామో అప్పుడు పనులు చాలా హ్యాపీగా చక్కగా పూర్తవుతాయి. మరి అప్పుడే మన పనులు విజయవంతంగా మారుతాయి. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్, విజయవాడలో కోట్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ, బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ. ఇంకొన్ని పాయింట్స్ మనమైతే మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చేసి 8:58 అయితే అయిపోయింది. మరి ఇవాళ కోట్ గురించి మనమైతే మాట్లాడుకుందాం కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ, బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ. లేజినెస్ అనేది మనం విడవాలి అంటే అప్పుడే సక్సెస్ మనకు దగ్గర అవుతుంది. కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఉంటేనే కంటిన్యూ సక్సెస్ చూడగలం. మరి ఎప్పుడైతే డ్రీమ్ ఉందో, మరి ఆ డ్రీము ఏం చేస్తామో అప్పుడే అది పోస్ట్ పోన్ చేసాము అంటే అది మళ్ళీ స్టార్ట్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. సో మరి ఎప్పుడైతే మనం పని చేసేయాలనుకుంటే అప్పుడు వెంటనే చేసేయడమే ఎప్పుడైనా కరెక్ట్ పద్ధతి అన్నమాట. మరి ఇవాళ కోట్ గురించి చాలా విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తన ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తన నివాసానికి ప్రధాని రావడం గొప్ప అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సింగపూర్లో పర్యటించనున్నారు. ఉదయం ఎంటీఐ కార్యాలయంలో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం సన్టెక్ సిటీలో కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సీఈఓ సీఎఫ్ఓలతో సమావేశమవుతారు. అనంతరం డీపీ ఆర్కిటెక్ట్ సమావేశంలో కూడా మంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలో 7 జిల్లాల్లోని 258 గ్రామాల్లో కొత్తగా బోర్ల తవ్వకాలను ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతపురం జిల్లా

14, చిత్తూరులో 8, పల్నాడులో 20, ప్రకాశం 91, శ్రీ సత్యసాయి జిల్లాలో 39, శ్రీకాకుళంలో 76, వైఎస్సార్ కడప జిల్లాలో 10 గ్రామాల్లో నీటి వినియోగం మోతాదుకు మించి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ముందస్తు నీటి విడుదల నేపథ్యంలో ఖరీఫ్ సన్నద్ధతపై దృష్టి పెట్టాలని గోదావరి సోమశిల డెల్టా ప్రాంత అధికారులకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిల్లాని సమూహం సూచించారు. ఎల్నినో ప్రభావం పడే అవకాశం ఉన్న మెట్ట ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్దం కావాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను పరిష్కరించడానికి సమాధాన్ సమారోహ్ 2026 పేరిట ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆగస్టు 21 నుంచి 23 తేదీల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. న్యాయవాదులు, కక్షిదారులు, ఇతర భాగస్వాములు దీనికి సహకరించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్గా పాల్గొనవచ్చని తెలిపింది. ప్రసార మాధ్యమంలో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తుందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన స్వర సంధ్యా కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ నవమల్లిక శ్రేయ, ఫణిరాజలక్ష్మి గాత్ర యుగళం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం గరగనృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రజా సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. అనంతపురంలో 26 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ప్రముఖ తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి ఈరోజు. 1895 సంవత్సరం మే 11 తేదీన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జన్మించిన ఆయన ఆధునిక తత్వవేత్తల్లో ఒకరిగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. ప్రపంచమంతటా పర్యటిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక, మానసిక, విప్లవం, మనోభావ విచారణ, మానవ సంబంధాలు వంటి అంశాలపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసే 9:05 దాటి 20 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు మన ఫేవరెట్ జోరుగా హుషారుగాలోకి. మరి జోరుగా హుషారుగాలో వెల్కమ్ చెప్పేద్దామా? మరి ఈరోజు జోరుగా హుషారుకి వెల్కమ్ చెప్పేస్తూ, మరి ఈరోజు మండే కదా, అబ్బా ఏమి ఉంది ఇవాళ మండే ఏమో తెలియదు, కానీ ఈరోజు మాత్రం ఆఫీస్కి వెళ్ళాలి అంటే అదొక తెలియని నాట్ ఇంట్రెస్టెడ్ డేగా, అబ్బా మండే వచ్చేసింది ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటాం.

మరి దీనిని మనం మండే బ్లూస్ అని కూడా అంటాం. మరి అదేమిటో మాట్లాడుకునే ముందు జోరుగా హుషారుగాలో మరి మీకోసం ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుండి ఏముందే నవ్వే కన్నుల్లో అనే పాట అయితే వస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుండి కార్తిక్ పడిన ఈ పాటకు మ్యూజిక్ మిక్కీ జే మేయర్, మరి ఇంకా లిరిక్స్ వచ్చి వనమాలి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మరి ఈరోజు జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకున్నాం మండే బ్లూస్ గురించి అని చెప్పాను కదా. మరి అసలు సెకండ్ సాటర్డే సండే వస్తే మంచిగా ప్లానింగ్స్ వేసుకుంటూ ఉంటారు. మరి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని ప్లానింగ్స్ ఉంటాయి, లేదంటే సడన్ ప్లానింగ్స్ కూడా ఉండవచ్చు. మరి ఆ ప్లానింగ్స్ బయటికి వెళ్లాల్సిన ప్లాన్స్ లేకుండా మనం ఎలా ట్రై చేయొచ్చో మనమైతే మాట్లాడుకుందాం. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మస్కా మూవీ నుండి. సాంగ్ ప్లే చేస్తున్నాను, ఆ వైపున్న ఈ వైపున్న అనే పాట అయితే వస్తుంది. హరిహరన్ సాధన సర్గం పడిన ఈ పాటకు లిరిక్స్ కందికొండ. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో మరి ఇవాళ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, ఇవాళ మండే బ్లూస్ గురించి. మరి బయటికి వెళ్లకుండా ఇంట్లో ఫ్యామిలీతోనే స్పెండ్ చేయడం, ఓన్గా పెయింటింగ్స్ వేయడం నేర్చుకోవాలి, ఇంకా డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ ప్లానింగ్స్ లాంటివి ఇలా ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మరి లేదంటే అసలు మనం టెక్నాలజీతో పని లేకుండా అంటే మౌత్ పబ్లిసిటీ కూడా మనం ట్రై చేయొచ్చు. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి మండే బ్లూస్ గురించి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ప్రేమ కావాలి మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, చిరునవ్వే విసిరవే అనే పాట అయితే వస్తుంది. విజయ్ ప్రకాష్ పాడిన ఈ పాటకు లిరిక్స్ అనంత శ్రీరామ్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగా లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి మండే బ్లూస్ గురించి. అసలు ఇప్పుడు సమ్మర్ కదా, మరి అసలు ఇంట్లోనే ఉంటూ అందరితో కలిసి టైం స్పెండ్ చేయడం, ప్రతి ఒక్కరూ వారి వారి గోల్స్ గురించి మాట్లాడుకోవడం, ఇంకా వారు ఏమవ్వాలనుకుంటున్నారో వాటికి ప్లానింగ్ చేయడం, గైడెన్స్ నుండి తెలుసుకోవడం లేదంటే ఎక్స్ప్లోర్ చేయడం, మరి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మన ఫ్యూచర్ ప్లానింగ్స్ను ఇప్పుడే మనం డిసైడ్ అవ్వచ్చు. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగా లో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా జిందాబాద్ మూవీ నుండి. మనో పడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేశాను. మనం ఒకరు సొమ్ము ఉంచుకోరు, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తామంతే.
0: నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా.

0: శంకర్ దాదా ఎంబీబీఎస్ కో జై బాలా.
1: ఎవర్రాది, ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.
0: ఏ శంకర్.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకున్నాం కదా మరి మండే బ్లూస్ గురించి. మరి లాంగ్ వీకెండ్లో ఉన్నప్పుడు మనం ఎంత చక్కగా ఆ 2 డేస్ ఆర్ 3 డేస్ 4 డేస్ బయటికి వెళ్ళి అక్కడ అంటే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం కానీ ఎన్ని రోజులు నుండి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చే పనులు ఎన్నో, అవి ఏమిటంటే వారిని కలవాలి, చాలా రోజులైంది కలుద్దామని ఇవాళ రేపు ఎల్లుండి లేదంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో తప్పకుండా కలుద్దామని పోస్ట్ పోన్ చేసే పనులు మనం చక్కగా ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది శంకరాభరణం మూవీ నుండి తూర్పు అనే పాట అయితే వస్తుంది, కార్తీక్ రమ్య బెహర పడిన. ఈ పాటకు మ్యూజిక్ ప్రవీణ్ లక్రాజు, లిరిక్స్ శ్రీజో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా మండే బ్లూస్ గురించి. మనకు చిన్నప్పటి నుంచి ఇది చేయాలి అది నేర్చుకోవాలని మనం తెలుసుకోవాలని ఎన్నో మిగిలిపోయి ఉండొచ్చు కదా. మరి లైక్ సంగీతం, ఇంకా పెయింటింగ్స్, అలాగే డ్రాయింగ్స్. ఇంతకు ముందు నా చిన్నప్పుడు ఇంట్లో సిస్టర్స్ ఒక లావ్ థ్రెడ్స్తో అల్లుతో బొమ్మలు తయారు చేసేవాళ్ళు. మరి వాటితో కూడా ఇప్పుడు చాలా వండర్స్ చేస్తున్నారు, ఇంకా అడ్వాన్స్డ్గా వర్క్ చేస్తున్నారు కూడా. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగా. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లైగర్ మూవీ నుండి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. కలలో కూడా అనే పాట అయితే వస్తుంది. తనిష్క్ బాగ్చి ఇంకా సిద్ధి శ్రీరామ్ వైష్ణవి పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారు గారు, మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా మార్నింగ్ బ్లూస్ గురించి. మరి ఈ రోజుల్లో మనకు టాలెంట్ లేకపోతే ముందుకు నడవడం, కాంపిటీషన్ తట్టుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిది. మరి మనం ఏ రంగంలోనైనా రాణించాలి అంటే మనకు ఫోకస్ అయ్యేది మనమే. సో మరి యూజ్ అయ్యేది మన కెరీర్కి ముందుకు తీసుకెళ్ళగలిగేవి మనం ఇప్పుడు డిసైడ్ అయితేనే ఏదైనా సాధించాలి అంటే టైం తీసుకుంటుంది. కాబట్టి మరి ప్రీప్లాన్డ్గా మైండ్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మనమైతే ఉన్నాం, మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వస్తుంది. రాహు మూవీ నుండి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే చాలా విషయాలు మాట్లాడుకున్నాం మరి మండే బ్లూస్ గురించి. మరి విన్నారు కదా, లాంగ్ వీకెండ్ని ప్లాన్ చేసుకొని ఒకవేళ ఫుల్ టైర్డ్ అయ్యాము ఆఫీస్లో అనుకుంటే ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే ఫ్యామిలీ టుగెదర్తో కలవడం, అలాగే గ్యాడ్జెట్స్ని ఆ 2 డేస్ అంతకన్నా ఎక్కువ డేస్ మనం దూరంగా పెట్టేసి గడపడం మనకు ఎంతో ఆరోగ్యకరం. మరి దీని వలన మండే బ్లూస్కి చెక్ పెట్టగలము. సో అబ్బా రేపు ఆఫీస్కి వెళ్ళాలి, మండే వచ్చేసింది అనే భావన నుండి మనలో మార్పు వస్తుంది. మరి మండే బ్లూస్ కేవలం వీకెండ్లో నుండి పనిచేసే రోజుకు మారే టైము మనలో వచ్చే ఒక టెంపరీ సైన్లా మనసులోనే వచ్చే ఆలోచన అంతేగాని అదేమీ టెంపరీ అని కానీ పర్మనెంట్ అయితే కాదు. మరి విన్నారు కదా జోరుగా హుషారుగాలో మరి చాలా విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం మండే బ్లూస్ గురించి. మరి ఇది ఇవాళ జోరుగా హుషారుగా. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని కోరారు. అభివృద్ది ప్రాజెక్టులు పెట్టుబడి లక్ష్యంగా పలువురు ప్రతినిధులతో మంత్రి సమావేశం కానున్నారు. వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరులో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని చెప్పారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా పెంపొందిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి డీజీ భరత్ తెలిపారు. కర్నూలులో సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎంపీ బి నాగరాజు, శాప్ చైర్మన్ రవీనాడుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడల అభివృద్దిపై చర్చించారు. సమ్మర్ క్యాంపులో

ఉన్న క్రీడాకారులను మంత్రి అభినందించారు. కర్నూలు నగర పరిధిలో జనగణనలో భాగంగా తొలివిడతగా ఇంటి గణన చేపట్టడానికి ప్రజల వద్దకు వస్తున్న ఎన్యూమరేటర్లకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లాబోబులేసు కోరారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయిందని రామమందిర నిర్మాణ సమితి అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రహరీగూడ మ్యూజియం ఇతర కార్యాలయాల పనులు మాత్రమే ప్రస్తుతం సాగుతున్నాయని చెప్పారు. నిర్మాణ సంస్థకు చెందిన ఒక బృందం తప్ప జూన్ 30 కల్లా మిగిలిన కంపెనీలన్నీ ఆలయ ప్రాంగణం నుంచి వైదొలుగుతాయని తెలియజేశారు. భారత నౌకాదళంలో కీలకమైన పశ్చిమ నేవల్ కమాండ్ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన ఎంపికయ్యారు. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఆమోదించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రభావితమైన వ్యాపారాలకు అదనపు రుణ మద్దతును అందించడం ద్వారా 1.1 కోట్ల ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూర్చగలదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేస్తోంది. జిల్లాలోని పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు తమ విద్యాసంస్థలకు సంబంధించిన స్కూల్ బస్సులన్నీ ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు విధిగా పాటించాలని బాపట్ల జిల్లా రవాణాధికారి టీకే పరంధామరెడ్డి సూచించారు. రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో స్కూల్ బస్సుల తనిఖీలను రవాణా శాఖ అధికారులు విస్తృతం చేశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో. టైం చూస్తే 10:04. నేను మీ అజయ్ రాకింగ్ మధు అయితే తో ఎంటర్ అయిపోతున్నారు హరివిల్లులోకి. మరి హరివిల్లులో మరి మీకోసం నేనైతే మంచి క్వశ్చన్స్ అయితే రెడీ పెట్టేశాను. మరి హరివిల్లులో క్వశ్చన్ అడిగేస్తున్నాను, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం. మరి భారత విప్లవ మాతగా ఎవరిని పిలుస్తాము? భారత విప్లవ మాతగా ఎవరిని పిలుస్తాము? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే పంపించేసేయండి. మనమున్నాము హరివిల్లులో. మరి మీకోసం సాంగ్ అయితే వస్తుంది హరివిల్లులో. ఐ మనోహరుడు మూవీ నుండి పరేషన్ అయ్యా అనే పాట అయితే వస్తుంది. విజయ్ ప్రకాష్, నీతి మోహన్ పడిన ఈ పాటకు మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM మరి షెడ్యూల్లో టైం చేస్తే 10:11. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మనమైతే ఉన్నాము హరివిల్లులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మరి ఏంటి ఆ క్వశ్చన్ అంటే భారత విప్లవ మాతగా ఎవరిని పిలుస్తామని చెప్పి మరి నేనైతే క్వశ్చన్ అడిగాను. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. సో మరి మెసేజ్ సూపర్గా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. ఇంకా హాయ్ రాకింగ్ మధుగారు అంటూ భారత విప్లవ మాతగా పిలుస్తారని చెప్పి సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అపర్ణ జీ ఫ్రమ్ తిరుపతి నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. ఇంకా రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఫ్రమ్ మల్లికార్జున అంటూ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే భారత విప్లవ మాతగా అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు మెసేజ్ పంపించారన్నమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హాయ్ నేను శశాంక్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే మేడం బికాజీ కామా అన్నమాట. సో మరి భారత విప్లవ మాతగా మేడం బికాజీ కామా గారిని మనం అయితే పిలుస్తాం. సో మరి హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారు కదా, మరి ఇంకెందుకు కాలేసా మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఐసీఐసీఐ T20 వరల్డ్ కప్ 2026గా ఎవరు ఉన్నారు? ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఐసీఐసీఐ T20 వరల్డ్ కప్ 2026లో ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి హరివిల్లులో మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బీరువా మూవీ నుండి చిన్నదానా చిన్నదానా అనే పాట అయితే వస్తుంది. నవీన్ మాధవ్ ఎంఎం మౌనిష పాడిన ఈ పాటకు మ్యూజిక్ దమన్ ఎస్ఎస్ లిరిక్స్ శ్రీమణి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు హర్విల్లు. మరి హర్విల్లులో మరి నేనైతే అడిగాను కదా క్వశ్చన్, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026 గా ఎవరు ఉన్నారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మల్లికార్జున విజయవాడ నుండి ఆన్సర్ పంపించారు, ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుండి ధర్మవరం అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, హాయ్ రాకింగ్ మధు గారు ఎలా ఉన్నారు అంటూ రోహిత్ శర్మ గారు, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ రోహిత్ శర్మ అంటూ సత్యభార్గవి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే శశాంక్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అపర్ణజీ తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే మొదటి రెండు ప్రశ్నలు మిస్ అయ్యాను అంటూ మెసేజ్ పంపించారు అన్నమాట. సో మరి తప్పకుండా మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి మరి నేను కూడా రివీల్ చేసేస్తున్నాను, రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026కి. సో మరి హర్విల్లులో మరి ఇంకొక క్వశ్చన్ మరి మీకోసం రెడీగా ఉంది, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం. ఇండియన్ నేవీ చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారు, ఇండియన్ నేవీ చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారు, మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఓకే ఓకే మూవీ నుండి అరే రే అనే పాట అయితే వస్తుంది, ముఖేష్ ఇంకా శ్రీ మధుమిత పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటు ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూస్తే 10:25. సో మరి మనం ఉన్నాము హర్విల్లులో మరి మనమైతే ఉన్నాము మరి హర్విల్లులో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా ఇండియన్ నేవీ చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారో అని చెప్పి, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్ శుభోదయం అంటూ మూల కోటేశ్వరరావు పోలవరం నుండి మెసేజ్ పంపించారు, ఇంకా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే

0: మల్లికార్జున విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి కూడా అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా క్వశ్చన్ వినలేదు అంటూ అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారన్నమాట. ఇండియన్ నేవీ చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారు అని చెప్పి మరి నేనైతే అడిగాను. ఇంకా చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మధు గారు అంటూ భారత నౌకాదళ నియమితులుగా అని చెప్పి నేమ్ అయితే పెట్టారు. మరి సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ అడ్మిరల్ దినేష్ కుమార్ అని చెప్పి పెట్టారు. దినేష్ కుమార్ గారు కాదు. ఇంకా హాయ్ నేను శశాంక్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే రాజేష్ హిందూపూర్ నుండి సత్యసాయి డిస్టిక్ట్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ కృష్ణస్వామి నాథన్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేషు మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మీరు అడిగిన ప్రశ్నకు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కూడా మెసేజ్ పంపించారనమాట. సో మరి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు కృష్ణ స్వామినాథన్ అంటూ మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి ఇవాళ హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అని అనుకుంటున్నారు కదా. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 ఎక్కడ నిర్వహిస్తున్నారు, మరి ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మనం ఉన్నాము హరివిల్లులో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వస్తుంది. సర్దార్ మూవీ నుండి మిరజాన్ తెలుగు అంటూ నకాష్ ఆజీస్ పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM.
1: తీసుకొచ్చావు ఇక్కడ, రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: ఎస్ మ్యామ్.
1: చెప్పండి.
3: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: ఎస్ మ్యామ్.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
4: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
5: QR కోడ్ స్కాన్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: सभी को सेना रखत्री का नमस्कार. आइए
3: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
4: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
3: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
4: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
3: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: सभी को सेना रखत्री का नमस्कार. आइए छाया गीत में प्यार से प्यार करें.
5: मुझे इसकी परवाह नहीं.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చైనా అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుండి, ధర్మవరం నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శశాంక ఆన్సర్ ఈజ్ అంటూ శ్రీలంక అండ్ ఇండియా అంటూ మెసేజ్ పంపించారు. శ్రీలంక కాదు, పేజ్2 ఆర్చరీ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి, ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పి అడిగాను. ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ ఆర్జీ సార్ అంటూ షాంఘై అంటూ చైనాలో ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 నిర్వహిస్తున్నారంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదో. ఇంకా గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ పంపించలేదు. ఇంకా అలిస్సా హెలి అంటూ కృష్ణ స్వామినాథన్ మల్లికార్జున విజయవాడ నుండి మెసేజ్ పంపించారనమాట. సో మరి అది కూడా కాదు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు కూడా మెసేజ్ పంపించారు షాంఘై చైనా అంటూ. ఇంకా 12-13 సెప్టెంబర్ 2026 మెక్సికో శాలిటీలో జరగనుంది అని చెప్పి మెసేజ్ పంపించారు. అలాగే ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి చైనా అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ ఆషిక్ ఇల్లాహి అంటూ మెసేజ్ పంపించారనమాట. సో మరి అదైతే కాదు, మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి చైనాలో జరుగుతుందన్నమాట. సెకండ్ ఆర్చరీ స్టేజ్ 2 అనేది చైనాలో జరుగుతుంది, చైనాలో ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. సో మరి ఇది ఇవాల్టి హరివిల్లు. మరి హరివిల్లులో మరి నేను ఒక లాస్ట్ సాంగ్ మరి మీకోసం అయితే వచ్చేసింది. మరి మీకోసం నేనైతే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇది నా లవ్ స్టోరీ మూవీ నుండి ఊలాలా అనే పాట అయితే వస్తుంది, రంజిత్ గోవింద్ పడిన. ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. మరి ఇది ఇవాల్టి హరివిల్లు. నేను అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధు సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1998లో పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను, వారి అంకిత భావాన్ని దేశం ఈరోజు సగర్వంగా గుర్తు చేసుకుంటుందని సామాజిక మాధ్యమంలో ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల నిర్వాహకులకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు నెల 13వ తేదీ విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 700 ఆలయాలను 823 కోట్ల రూపాయలతో పునరుద్ధరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రాచీన ఆలయాల ఆధునికీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ఈ రోజు నుంచి జూన్ 12వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 15వ తేదీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేస్తూ రిజిస్టార్ జనరల్ పాదసారథి ఉత్తర్వులు జారీ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 961 పాయింట్లు, నిఫ్టీ 276 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ 94.96 రూపాయల వద్ద కొనసాగుతోంది. క్రికెట్. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నైలో జరిగిన మరో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బీహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ హలో, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:04:40. ఈ రోజు మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. 5 o'clock వరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో అంటే 11 to 12 మధ్యలో సినిమా కబుర్లలో చాలా సినీ విశేషాలు మాట్లాడుకుందాం.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ రక్షకుడు నుంచి ప్లే చేశాను. సో పాత రక్షకుడు కాదు, లేటెస్ట్ రక్షకుడు అనమాట. అండ్ ఈ సాంగ్ ని పాడింది ఐశ్వర్య భరణి అండ్ రాఖీ, అండ్ పాటను కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్, అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది రాఖీ. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. సో ఏం మాట్లాడుకుందాం ఈరోజు, కొంచెం డిఫరెంట్గా మాట్లాడుకుందాం. అంటే అమ్మాయిల బాధలు కనీసం చెప్పుకుంటే పోతాయి అంటారు, మరి అబ్బాయిల బాధలు అసలు చెప్పుకోగలరా వాళ్ళు? మొత్తానికి తెలుసో తెలియకో అబ్బాయిల ప్రాబ్లమ్స్ అనేవి నార్మలైజ్ చేయండి అని చెప్పి కొన్ని మూవీస్లో మనకి చూపించడం జరిగింది. ఆ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. చాలానే ఉంది లిస్ట్, వాటిలో నుంచి కొంచెం తీసుకొచ్చాను అనమాట, మనకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఏం మాట్లాడుకుందాం అంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఎస్, అబ్బాయిలు ఏడవకూడదా? ఈ మూవీతో ఒక్కటేంటి, అబ్బాయిలు ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లమ్ని చూపించారు. అంటే అమ్మాయి కోసం వెయిట్ చేయడం, కళ్ళ ముందు ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, డ్రగ్స్కి అలవాటు పడడం, దాని నుండి బయటపడడం, అండ్ దెన్ జిమ్కి వెళ్ళడం, ఇంకో అమ్మాయి లైఫ్లోకి రావడం. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అనమాట. అండ్ మ్యాక్సిమం ప్రతి అబ్బాయి తన లైఫ్లో ఫేస్ చేసే ఏదో ఒక ప్రాబ్లమ్ని ఈ మూవీలో చూడొచ్చు డెఫినెట్గా.

కార్తిక్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ దేవా నుండి ప్లే చేసిన వెండి సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. సో మాట్లాడుకుంటున్నాం సినిమా కబుర్లలో దేని గురించి అంటే అమ్మాయిల బాధలు కనీసం చెప్పుకుంటే పోతాయి కానీ అబ్బాయిల బాధలు అసలు చెప్పుకోగలరా వాళ్ళు? అంటే మూవీస్లో అబ్బాయిల ప్రాబ్లమ్స్ అనేవి నార్మలైజ్ చేస్తూ కొన్ని మూవీస్ ఉన్నాయన్నమాట, చాలా మూవీస్ ఉన్నాయి యాక్చువల్గా. వాటిల్లో కొన్ని మూవీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండ్ అబ్బాయిల ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ చెప్పాను కదా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అండ్ ఇప్పుడు రఘువరన్ బీటెక్. అమ్మో అసలు లైఫ్లో ఖాళీ అనే మాట నిజంగా బీటెక్ తర్వాతే స్టార్ట్ అవుతుంది చాలామందికి. నచ్చని జాబ్ చేయలేక నచ్చని జాబ్ రాక కంపారిజన్స్ చేస్తూ ఎంతమంది అబ్బాయిలు ఈ ఫేజ్లో హెల్ చూసి ఉంటారంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే తమ్ముడు ఫస్ట్ ఎవరు సంపాదిస్తున్నారనేది ముఖ్యం కాదు, ఎవరు కరెక్ట్ టైంకి సంపాదిస్తున్నారనేది ముఖ్యం, అది మరి సంగతి. బ్యూటిఫుల్ మూవీ, బ్యూటిఫుల్ మ్యూజిక్, అన్ని ఎక్సలెంట్గా ఉండే మూవీలో, మరి ఇలాంటి మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టడీ వింటూ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ క్రిష్.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ధనుంజయ పాడిన ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది అనిరుద్ధ్ రవిచందర్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది రామజోగ శాస్త్రి. స్టూడియోలో టైం 11:30 అండ్ మనం సినిమా కబుర్లలో. సినిమాల్లో అబ్బాయిల బాధలు చూపించిన సినిమాలు ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ ఆ మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. బేసిక్గా ఇది ఒక లవ్ స్టోరీలా అనిపించవచ్చు, బట్ దానిలో చాలా డెప్త్ ఉందన్నమాట. దట్ గిల్ట్ ఆఫ్ ఆస్కింగ్ మనీ ఫ్రమ్ పేరెంట్స్, అంటే జాబ్ రానంత వరకు నాన్న సంపాదన మీద బ్రతకడం అనేది ఊహిస్తేనే అమ్మో అనిపిస్తుంది. సో నాన్న ఏంటంటే మనల్ని తిట్టలేక ఆయన బాధ మనం చూడలేక వర్స్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ కొడుకు బాధ న్యాయమే అనిపిస్తుంది, అలాగే తండ్రి పడే వేదన కూడా న్యాయమే అనిపిస్తుంది ఈ మూవీలో. ఏదైనా సెల్వరాఘవన్ గారు ఎక్సలెంట్ డైరెక్టర్ అనమాట. అంటే ఇలాంటి ఎమోషన్స్ ని క్యారీ చేయడంలో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎనీవే, ఈ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు వి విత్ భారతి FM 101.3 అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారత ఎఫ్ఎం 101.3 అండ్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే నుంచి ప్లే చేశాను. ఈ సాంగ్ ని పాడింది కార్తీక్ అండ్ గాయత్రి అండ్ పాటను కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజు అండ్ పాటకు లిరిక్స్ అందించింది చంద్రబోస్. మనమున్నాం సినిమా కవులలో అబ్బాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, చాలా రకాల ప్రాబ్లమ్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ని కొన్ని మూవీస్ లో చూపించారు. ఆ కొన్ని మూవీస్ లో నుంచి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ పెళ్లి చూపులు సినిమా. ఎస్, అబ్బాయిలు ఉండకూడదా చెప్పండి, ఎవరు చెప్పారు? ఒక ప్యాషన్ ని ఇష్టంగా ప్రొఫెషన్ లా మార్చుకుంటామంటే ఎన్ని ప్రాబ్లమ్స్, అది కూడా అంటే దట్ టూ ఫుడ్ బిజినెస్ అంటే అమ్మాయిల వంట ఏంట్రా బాబు అని అంటారు. నార్మలైజ్ మరి అమ్మాయిలు, నిజంగా చెప్పాలంటే అమ్మాయిలు ఎంత లక్కీ చెప్పండి. అంటే ఒక హస్బెండ్, ఐ మీన్ ఒక వంట వంట తెలిసిన హస్బెండ్ దొరకడం అనేది చాలా చాలా లక్కీ. ఎనీవే, ఈ మూవీలో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చూపిస్తారనమాట క్లియర్గా. అంటే తనేమో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా సరే, హీరో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా వాళ్ళ ఫాదర్ తిడుతూ ఉంటారు, ఏంటి జాబ్ ట్రయల్స్ ఏంటి నెక్స్ట్ ఏంటి అది అని చెప్పి కెరీర్ గురించి. బట్ మనవాడేమో హీరో ఏం చేస్తాడు, నేను వంట చేస్తాను, నేను గరిటె పట్టుకుంటాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఎట్లా ఉంటుంది ఇంట్లో? క్లియర్గా క్లారిటీగా చూపించారు సినిమాలో. ఎనీవే, ఈ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ ని అందరికోసం ప్లే చేస్తూ ఉంటాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది వివేక్ సాగర్ అండ్ ఈ పాటను పాడింది హరిచరణ్ అండ్ ప్రణవి అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది శ్రేష్ఠ. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ 101.3 అండ్ స్టూడియోలో టైం 11:49:27. సో బీటెక్ తర్వాత అంతలా ఎఫెక్ట్ చేసేది లైఫ్ లో ఏదైనా ఉంది అని అంటే అది మ్యారేజ్ అయ్యాక అనమాట. సో పెళ్ళయ్యాక ఏం చేయట్లేదా బాబు అనే మాట తనకి అండ్ తన వైఫ్ కి కూడా చాలా చాలా ఇబ్బంది కదా. యాక్చువల్ గా అటు వైఫ్ సంపాదన మీద ఉంటున్నాం అనే ఫీలింగ్ హస్బెండ్ కి అయినా సరే బాధే అని చెప్పొచ్చు. అండ్ తను ఎంతో ఇష్టపడి క్రికెట్ ను అండ్ అంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా నేను మాట్లాడింది మజిలీ మూవీ గురించి. అండ్ ఇంకొక మూవీ గురించి కూడా చెప్పాలి, ఏంటంటే జెర్సీ అనమాట. అంటే తను ఎంతో ఇష్టపడే క్రికెట్ ను తను ఎప్పుడో వదిలేసినా అంటే తను చనిపోతానని తెలిసి కూడా తన కొడుకు కోసం మళ్ళీ ఆడి ఏదైతే ఉంటుందో ఆ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం జెర్సీలో చూడొచ్చు. తను పడే బాధను కానీ ఆ వేదన కానీ అదంతా కూడా మనం నానిలో చూడొచ్చు అనమాట. జెర్సీలో 500 పెట్టి ఒక జెర్సీ కొనివ్వలేదని చెప్పి తండ్రి పడే వేదన ఆ బాధ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు నానిలో. అండ్ ఆ తర్వాత ఇండియన్ జెర్సీనే తన కొడుక్కి అందించిన జర్నీ అని చెప్పొచ్చు జెర్సీ మూవీ. సో ఈ రోజు మనం కొన్ని మూవీస్ ని డిస్కస్ చేసాం. అంటే అబ్బాయిల ప్రాబ్లమ్స్ ని నార్మలైజ్ చేస్తూ కొన్ని మూవీస్ లో చూపించారు. వాటిల్లో మనం రఘువరన్ బీటెక్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అండ్ పెళ్లి చూపులు, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే అండ్ మజిలీ అండ్ జెర్సీ వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇంకా చాలా లిస్టే ఉంది ఈ మూవీస్ అన్ని కూడా, బట్ ఈసారి ఎప్పుడైనా సరే వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ ఫ్రమ్ ద మూవీస్ మజిలీ అండ్ జెర్సీ నుంచి ప్లే చేస్తున్నాను. విన్ టూ స్టడియో టూ వివిధ భారతీ FM 101.3 అండ్ ఎగ్జాక్ట్ గా 12 గంటలకు మళ్ళీ కలుద్దాం. న్యూస్ తర్వాత మీకు తెలుసాలో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో కలశయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. సోమనాథ్ ఆలయం భారతీయుల ఆత్మగౌరవానికి నిదర్శనమని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. సింగపూర్లో పర్యటిస్తున్న విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వ ప్రతినిధి బృందం ఆ దేశ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో ఈరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ది చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అందుకు సహకరించాలని కోరారు. రాష్టంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా వెంగళగిరిలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 23 నెలల్లోనే రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో 1679 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ ఎస్ఎంఏఎం పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ అధికారి రమేష్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పంటకు అవసరమయ్యే వ్యవసాయ పనిముట్లను 50% రాయితీతో కేంద్ర ప్రభుత్వం ఎస్ఎంఏఎం పథకం ద్వారా అందిస్తోందని తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణుపరీక్షను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని 1999 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవం నిర్వహిస్తున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. మే 22వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమయ్యే ఉత్సవాల్లో 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం వాహన సేవలు నిర్వహిస్తామని టీటీడీ ప్రకటనలో పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:04 ఎగ్జాక్ట్గా. సో ఈ టైం మీకు తెలిసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం విత్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఫస్ట్ అయితే ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. ఈ సాంగ్ తర్వాత చెప్తాను చాలా విషయాలు ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ విషయాలు, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

హరిచరణ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ లవ్ స్టోరీ నుంచి ప్లే చేశాను. అండ్ టైమ్ స్టూడియోలో 12:13:38. సో మన ముందు మీకు తెలిసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చెప్తానని చెప్పాను. అమెరికాలోని ఒక పురాతన చర్చ్ ఉందన్నమాట. అంటే యాక్చువల్గా ఈ చర్చ్ లోపల ఒక సీక్రెట్ రూమ్లో కొన్ని శతాబ్దాల నాటి బంగారు నిధిని రీసెంట్గా ఆర్కియాలజీ సైంటిస్ట్ గుర్తించారు. అంటే ఆ చర్చ్ లోపల ఉన్న గోడలు వాల్స్ ఉండే కదా, ఆ వాల్స్ లో చిన్న చిన్న అల్మరాలా కనిపించే ఒక రూమ్ లో దాదాపు 500 ఏళ్ల నాటి కాయిన్స్, చైన్స్, కిరీటాలు, రాజదండం ఇలా చాలా వాల్యుబుల్ థింగ్స్ కనిపించాయంట. ఇవన్నీ చదువుతుంటే నాకు అనిపించింది ఒక డైలాగ్ గుర్తొచ్చింది, అమలేల సినిమా అనుకుంటా, వజ్ర వైఢూర్యములతో కూడిన కనకాభరణములు, ఆ బ్రహ్మానందం గారు చెప్తారు డైలాగ్. అట్లాగా చాలా ఉన్నాయంట, కాయిన్స్, చైన్స్, కిరీటాలు, రాజదండం ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల వాల్యుబుల్ థింగ్స్ కనిపించాయంట. దీనికి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తాను ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టెడ్యూన్ టూ విత్ భారతి FM 101.3 అని మనం ఉన్నాం మీకు తెలుసాలో.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: Red Bharti FM 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్న మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక చర్చ్ లోపల కొన్ని దశాబ్దాల నాటి బంగారు నిధిని కనిపెట్టారు రీసెంట్ గా ఆర్కియాలజీ సైంటిస్ట్ అని చెప్పాను. సో మొత్తం 59 పురాతన వస్తువులు కళాఖండాలు ఇందులో ఉన్నాయన్నమాట. అంతేకాదు ఆ వస్తువులకి ఫోల్డ్ చేసి ఉన్న ఒక న్యూస్ పేపర్ కూడా ఉంది. అండ్ ఆ పేపర్ జర్మనీ పైన బ్రిటన్ యుద్ధం ప్రకటించిన 4 డేస్ తర్వాత, అంటే ఎగ్జాక్ట్ గా 1939 సెప్టెంబర్ 7 ఈ డేట్ నాటి న్యూస్ పేపర్ అనమాట. సో దీన్ని ఆధారంగా చేసుకుని అప్పట్లో సైనిక దాడుల నుంచి రాజ సంపదను కాపాడడానికి ఈ రహస్య గదిని నిర్మించి అందులో వీటిని ఇలా సేఫ్ గా పెట్టి ఉండొచ్చు అని చెప్పి సైంటిస్ట్ చెప్తున్నారనమాట. అది సంగతి మొత్తానికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను ఫ్రమ్ ద మూవీ క్రాక్ నుండి. అండ్ ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి. అండ్ 12:40 మళ్ళీ కలుద్దాం. మీకు తెలుసాలో వింటూ స్టేడియో

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. స్టూడియోలో టైం 12:41 ఎగ్జాక్ట్ గా మనం ఉన్నాం, మీకు తెలుసాలు. సో మనం కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తానని చెప్పాను. ఏంటంటే, అమెరికాలో జన్మించిన బ్రిటిష్ ఇన్వెంటర్ హైరమ్ స్టీవెన్ మ్యాగ్జిమ్ మొట్టమొదటి ఆటోమేటిక్ మెషిన్ గన్ ను రూపొందించారు ఆయన. అయితే విషయం ఏంటంటే, ఆ మిషన్ గన్ తో టెస్ట్ ఫైరింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన సౌండ్ కి ఆయనకి చాలా చాలా హియరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, తర్వాత ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో హైరమ్ పెర్సీ మ్యాగ్జిమ్ అనే ఆయన సైలెన్సర్ ను కనిపెట్టారనమాట. సో తండ్రి ఏమో ఆటోమేటిక్ మెషిన్ గన్ ఫస్ట్ కనిపెడితే దానివల్ల హియరింగ్ ప్రాబ్లమ్స్ వస్తే, ఆ కొడుకేమో సైలెన్సర్ ని కనిపెట్టారనమాట. అది సంగతి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టూడియో

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చంద్రబాండల సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ త్రిపుల్ ఆర్ నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఎంఎం కేరవాణి అని మనమున్నాం, మీకు తెలుసా. సో కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటున్నాం. జర్మనీని ఎంత హిట్లర్ కు నేపాల్ రాజైన మహారాజా బహదూర్ శంషేర్ సింగ్ బహదూర్ తో ఫ్రెండ్షిప్ ఉండేదంట. సో ఆ ఫ్రెండ్షిప్ తోనే అంటే హిట్లర్ ఏం చేశారంటే ఆయనకి ఒక టెలిస్కోప్ ను గిఫ్ట్ గా కూడా ఇచ్చారంట. అండ్ ఆ టెలిస్కోప్ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా, డార్జిలింగ్ మ్యూజియం లో ఉందన్నమాట. హిస్టరీలో మనకి తెలియని చాలా చాలా విషయాలు విశేషాలు ఉంటాయి కదా. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఫేమస్ ఇటాలియన్ పెయింటర్ అయిన లియోనార్డో డావిన్సీ, చాలా మందికి తెలుసు ఆయన అంటే ఆయన గీసిన చిత్రాల్లో మోనాలిసా అనేది ఎంత ఫేమస్ అనేది కూడా చాలా మందికి తెలుసు. బట్ ఆయన గీసిన వాటిలో కాస్ట్లీయెస్ట్ పెయింటింగ్ ఏంటో తెలుసా,

సాల్విటర్ ముండి అంటారు. సో ప్రజెంట్ దీని కాస్ట్ ఎంత అంటే $450.3 million అనమాట. అంటే దాదాపు 3,760 crore మాత్రమే. నెక్స్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్ట్ ఏంటంటే, కోడి ముందా గుడ్డు ముందా అనే క్వశ్చన్ లాగానే చెట్టు ముందా విత్తు ముందా అనేది కూడా ఒక అంతు చిక్కని క్వశ్చన్ అని చెప్పచ్చు. అయితే రీసెంట్ గా ఆ సైంటిస్ట్ ఏమని తేల్చారంటే, విత్తు కంటే కూడా చెట్టే ముందని చెప్పి తేల్చారనమాట. సో విత్తనం కంటే చెట్టే ముందంట అని సైంటిస్ట్ రీసెంట్ గా తేల్చారంట. అది సంగతి. 12:53:30:47 స్టూడియోలో టైం. ఇది ఈ రోజు మీకు తెలుసా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్యాక్ట్స్ అన్ని కూడా. సో ఒక లవ్లీ సాంగ్ తో బైబై చెప్పేద్దాం మీకు తెలుసాకి మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా 1 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ధీరాలో వింటూ స్టే ట్యూన్.

0: ఎస్పీ ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించినట్టు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో సింగపూర్లోని ప్రఖ్యాత పొంగోల్ జిల్లా తరహాలో ఒక భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించనున్నట్టు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ టౌన్షిప్ కేవలం రాష్ట్రానికి కాకుండా యావత్ భారతదేశానికి ఒక మోడల్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖతో జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యావ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్ది రామ్మోహన్ తెలిపారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో 3 స్థానాలు నిలిచిన విద్యార్థులను విజయవాడలో ఆయన ఈరోజు సత్కరించారు. కృత్రిమ మేధ వినియోగంతో వృత్తి నైపుణ్యం పెంచుకోవచ్చని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏఐపై జిల్లా అధికారులు, సిబ్బందికి ఈరోజు జిల్లా కలెక్టర్ స్వయంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీసెట్ 2026 పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో 2 విడతలుగా రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుకల్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: డిఆర్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:53:57. అండ్ ఈ టైం ధీరా టైం, వెల్కమ్ చెప్పేస్తూ ధీరాకి ఈ రోజు ఏం మాట్లాడుకుందామంటే, ఎవరినైనా టక్కుమని సైంటిస్ట్ నేమ్ చెప్పండి అని అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్, థామస్ ఎడిసన్, ఇలా మెన్ నేమ్స్ చెప్తూ ఉంటారనమాట. లిస్ట్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ ఎందరో అంటే చాలా మంది ఉమెన్ సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళ ఆవిష్కరణలలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీలో ఎంతమందికి తెలుసు? అంటే దీని గురించి అంటే ఈ ఉమెన్ సైంటిస్ట్ గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం కొంతమంది గురించి. అండ్ ఆ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. సో ఈ రోజు కూడా మరికొంతమంది గురించి మాట్లాడుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆదర్శప్రాయాలుగా చెప్పుకునే కొంతమంది మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలు ఈ రోజు ధీరాలో మాట్లాడుకుందాం. ఆ ధీరాల గురించి దానికన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రన్ నుండి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది హరిహరన్ అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది విద్యాసాగర్. మనమున్నాం ధీరాలో మాట్లాడుకుందాం అని చెప్పాను. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆదర్శప్రాయాలుగా చెప్పుకునే కొంతమంది మహిళా శాస్త్రవేత్తల గురించి చెప్తానని చెప్పాను. అందులో ఫస్ట్ వాంగ్ జెని అనమాట. సో ఫేమస్ ఆస్ట్రోనామికల్ సైంటిస్ట్. ఇవిడ అమ్మాయిలను సైన్స్ చదివించడానికి అంటే చదవడానికి అమ్మాయిలు సైన్స్ చదవడానికి అనుమతించండి అంటే పర్మిషన్ లేని ఆ కాలంలో, సో చాలా ఎప్పుడో పాతకాలంలోనే సూర్యుడు చంద్రుడు నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడ్డారనమాట జెని. అండ్ అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని అంటే భావించేవాళ్ళు అనమాట. అప్పుడు అంటే రకరకాల సంస్కృతులు అట్లా వస్తూ ఉండే కదా. అప్పట్లో ఏంటంటే చంద్రగ్రహణాన్ని కోపిష్టిగా చూసేవాళ్ళంట, అంటే ఇది కోపిష్టి దేవుడు అని భావించేవాళ్ళంట. ఈ భావనని ఆవిడైతే నమ్మలేదన్నమాట. అందుకే ఏం చేశారంటే తాళ్లతో, రోప్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఆ రోప్స్తో ఒక భూగోళం, ఒక అద్దం, ఒక దీపాన్ని పట్టుకుని చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతున్నాడు అని చెప్పి ప్రూవ్ చేశారనమాట. అండ్ అంతేకాదు ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఎంతో మంది సైంటిస్ట్ కూడా సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్ పైన అధ్యయనం చేయడానికి చాలా యూజ్ అయిందని చెప్తారు ఎక్స్పెరిమెంట్ అయితే. అప్పుడు ఆవిడ అలా చేయబట్టి చాలామంది సైంటిస్ట్కి ఇది ఒక ఏమంటారు ఒక ఇన్స్పిరేషన్లా అయిందనమాట. ఇన్స్పిరేషన్ కూడా కాదు, ఇన్స్పిరేషన్ వల్ల వాళ్ళు కూడా చేయగలిగే స్థాయికి తీసుకెళ్ళిందనమాట. అండ్ ఇంకా చాలామంది సైంటిస్ట్ ఉన్నారు, ఉమెన్ సైంటిస్ట్ అయితే, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
2: విండో ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:17:45. మనమున్నాం ధీరాలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉమెన్ సైంటిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలిజబెత్ బ్లాక్వెల్ అనమాట, అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్గా వైద్య రంగంలో విశేషమైన కృషి చేశారు ఆవిడ. అండ్ అంతేకాదు, ఒక యాక్సిడెంట్లో తన కంటి చూపు కోల్పోయి సర్జన్ కావాలనే తన కళను కూడా వదులుకున్నారనమాట. దానివల్ల కానీ కళను మాత్రమే వదులుకున్నారు, ఆశయ అని కాదు. తన తర్వాత ఏం చేశారంటే ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి ఎంతో మంది బాలికలు డాక్టర్స్గా మారడానికి చాలా చాలా కృషి చేశారు. అది సంగతి, ఇలాంటి ఇన్స్పైరింగ్ సైంటిస్ట్, ఐ మీన్ ఇటువంటి ఇన్స్పైరింగ్ సైంటిస్ట్, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి మన హిస్టరీలో. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఎగ్జాక్ట్గా 1:20 మళ్ళీ కలుద్దాం. 1:30 ధీరాలు, మరింత మంది గురించి తెలుసుకుందాం, సైంటిస్ట్ గురించి, ఉమెన్ సైంటిస్ట్ గురించి ధీరాలు. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత్ నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత్ నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆలయంలో నిర్వహించిన కుంభాభిషేక క్రతువులో పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ అభివృద్దితో పాటు సాంస్కృతిక పరిరక్షణ అవసరమని తెలిపారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశేష కృషి చేశారని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: 75 సాల్ పహలే ఆజ్ కే హీ దిన్ సోమనాథ మందిర్ కి పునర్స్థాపన యే కోయి సాధారణ అవసర్ నహీ థా. అగర్ 1947 మే భారత్ ఆజాద్ హువా థా తో 1951 మే సోమనాథ్ కి ప్రాణ ప్రతిష్టానే భారత్ కి స్వతంత్ర చేతనా కా ఉద్ఘోష్ కియా థా. సర్దార్ సాహబ్ నే 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था.
0: ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు నీటి ప్రాజెక్టులపై చర్చించారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి అక్కడి తెలుగువారు స్వాగతం పలికారు. అనంతరం ఎన్ఆర్ఎల్తో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి వివరించారు. తెలుగువారు పనిచేస్తున్న సంస్థల్లో రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్దిపై ప్రస్తావించాలని కోరారు. రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ రానుండడం పై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, బహుళ జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 700 ఆలయాలను 823 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్దరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రాచీన ఆలయాల ఆధునికీకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాగే పుష్కరాల నాటికి ఆలయాలను సిద్దం చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈరోజు పుష్కరాల నిర్మాణం చేయడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 43 ఆలయాలను పునరుద్ధరించడానికి ఇప్పటికే 51 కోట్ల 79 లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రజలకు అంకితం చేయాలి, వచ్చేటువంటి భక్తులకి సజావుగా ఈ కార్యక్రమాలను అందించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే 956 ఆలయాలకి పాలక వర్గాలను పూర్తి చేశాం. మరొక 463 ఆలయాలకి వివిధ స్థాయిల్లో పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది.
0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, శౌచాలయాల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని అడవిపాలెం, కాజా వెస్ట్, కొంతేరు, చించినాడ, కలగంపూడి, నవరసపురం, ఏనుగువానిలంక, బాడవా గ్రామాల్లో 5,62,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి రహదారిని కచ్చా రహదారిగా అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని శాప్ చైర్మన్ ఏ రవినాయుడితో కలిసి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడా సదుపాయాలపై శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని, ప్రతిరోజు వ్యాయామం చేసేవారు మరింత ఉత్సాహంగా ఉంటారని పేర్కొన్నారు. కర్నూలులోని క్రీడా వసతి గృహాన్ని ఎక్కడికీ తరలించడం లేదని స్పష్టం చేశారు. కర్నూలు స్టేడియంలో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని, పార్కులను కూడా వ్యాయామానికి అనుకూలంగా అభివృద్ది చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. సోమనాథ్ ఆలయం భారతీయ ఆత్మగౌరవానికి నిదర్శనమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబట్టి పురంధేశ్వరి తెలిపారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి ఈరోజుతో 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ సంకల్పంతో పునర్నిర్మితమైన సోమనాథ్ జ్యోతిర్లింగం భారత సాంస్కృతిక పునర్జీవనానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. 1951లో ప్రారంభమైన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించడం ప్రతి భారతీయునికి గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో కలశయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. గంగాధర మండపం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయం వద్ద ప్రత్యేక వేదికపై భజనలు, భక్తి గేయాలు, పేరణి శివతాండవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు మని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు 2 విడతలుగా రేపటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏపీఈఏపీ సెట్కు ఈ ఏడాది మొత్తం 355,011 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి రాష్ట ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుందని విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను విజయవాడలో ఆయన ఈరోజు సత్కరించారు. అలాగే 40 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 101.3.
1: విండో ఎంజాయ్ చేస్తున్నారు. భారతీయ ఎఫ్ఎం 101.3 ఇన్ స్టూడియోలో టైం 1:45:26. మనమున్నాం ధీరాలో మాట్లాడుకుంటున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. కొన్ని కొంతమంది ఉమెన్ సైంటిస్ట్ గురించి చెప్తున్నాను. సో నెక్స్ట్ గ్రేస్ హాపర్ అనమాట. సో ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ ఎన్యాక్ ను రూపొందించిన గ్రూప్ లో కీ రోల్ పోషించారు అమెరికన్ సైంటిస్ట్ అయిన గ్రేస్ హాపర్. అంటే బైనరీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ లోకి మార్చే ఫస్ట్ కంపైలర్ ప్రోగ్రామ్ ను ఈవిడే రూపొందించారనమాట. అంతేకాదు కోబాల్ ప్రోగ్రామ్ కి సంబంధించిన రూపకల్పనలోనూ గ్రేస్ ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకరు ఉన్నారు, ఆవిడ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ ధీర గురించి కూడా ఇంకొక సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: సో ధీరాలో మాట్లాడుకుంటున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఉమెన్ సైంటిస్ట్ గురించి. అండ్ నెక్స్ట్ అండ్ మేరీ యానింగ్ అనమాట. సో ఫాజిల్ సైంటిస్ట్ అంటే శిలాజ శాస్త్రవేత్త అంటారు. ఇంగ్లాండ్ సముద్ర తీరంలో కొండలను అన్వేషించి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లెజియోసారస్ అనే అస్థి పంజరం ది డైనోసార్ అనే దాన్ని కనుగొన్నారనమాట. సో డైనోసార్స్ గురించి అండ్ మరింత తెలుసుకోవడానికి ఇది చాలా చాలా వేరే సైంటిస్ట్కి చాలా యూజ్ఫుల్ అయిందనే చెప్పొచ్చు. ఇలా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉమెన్ సైంటిస్ట్ ఉన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అది సంగతి ఈసారి ఎప్పుడైనా ధీరాలు మరికొంతమంది గురించి తెలుసుకుందాం. అండ్ స్టూడియోలో టైం 1:53:15. ఇది ఈరోజు ధీరా. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సాహసం శ్వాసగా సాగిపోయి నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా 2 గంటలకు న్యూస్ కూడా ఉంటుంది ఢిల్లీ నుంచి. అండ్ 2:15 కలుద్దాం సండే సందర్లో. వింటూ స్టే ట్యూన్డ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానీయాం హమ్ సునతే ఆయే, దేఖతే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు భారత ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:31:05. సో మన ఫేవరెట్ ప్రోగ్రామ్ సందేశ్ అందరికి వెల్కమ్ చెప్పేస్తూ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను లేట్ చేయకుండా. చాలా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి బట్ అవన్నీ కూడా చదువుతాను క్వశ్చన్ తర్వాత. ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. లక్ష నక్షత్రాలైన ఇది కాలేవని సామెత ఏంటది? తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సామెత అన్నమాట, లక్ష నక్షత్రాలైన ఇవి ఇది కాలేవని సామెత. సో లక్ష నక్షత్రాలైనా సరే ఇది మాత్రం కాలేవంట, అన్ని నక్షత్రాలు కూడా ఏంటది? తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టూడియో

లవర్స్ మూవీ నుండి లవ్లీ సాంగ్ విన్నారు. అండ్ మనం మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, లక్ష నక్షత్రాలైనా ఇది కాలేవని సామెత, ఏది కాలేవు లక్ష నక్షత్రాలు? తెలిస్తే 0866243814 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మంగళగిరి నుంచి పంపించారు, సాయినగర్ నుండి తిరువీధుల బాబు మిత్ర బృందం. సో శుభ మధ్యాహ్నం, మీకు కూడా ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శుభ మధ్యాహ్నం అని అంటూ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుంచి పంపించారు, శుభ మధ్యాహ్నం మీకు కూడా. అండ్ హాయ్ హలో నమస్తే హాట్ గుడ్ మార్నింగ్ అంట, ఎలా ఉన్నారు అంటూ సుధా కొత్తగూడెం నుంచి వెరీ గుడ్ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శుభ మధ్యాహ్నం అని అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి చిత్తిరేళ గ్రామం నుంచి తమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శుభ మధ్యాహ్నం మీకు కూడా. అండ్ మనహర్ బ్రో పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ పెరణ జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే నమస్తే శుభ మధ్యాహ్నం అని అంటూ కేదరి విరేష్ రాజుల మండలం నుంచి, రాంగ్ ఆన్సర్ కదా. అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి పంపించారు బాలాజీ ఉషారాణి లిఖిత్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బట్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ రాజుల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ అని అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ మండూర్ నుంచి కాదు, మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలిగాలిని వెంకటగిరి నుంచి పంపించారు, స్వాగతం మీకు కూడా సందడే సందడికి బట్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా, కాదు ఇది కాదు ఆన్సర్ అయితే. అండ్ హాయ్ కృష్ గారు లక్ష నక్షత్రాలైనా అంటూ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మీ ప్రశ్నకు సమాధానం పంపిన వారు అని అంటూ సూర్యకుమారి కాదు సూర్యరమ హైదరాబాద్ నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. మీరు రైట్ పంపించారని మీరే పంపించారనమాట, బట్ రాంగ్ ఆన్సర్ అది. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే ఫణి సత్యశ్రీ తనాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ ఆర్జే కృష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ పంపించారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ లక్ష నక్షత్రాలైనా అంటూ శ్రీధర్ రావు శాంతి పంపించారు, ఆదిలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అంకయ్య జీ బండారుపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ గారు అని అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా, మహంకాళి రాజేశ్వరి గారు, బట్ ఆన్సర్ ఏది. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి పంపించారు కాజా జిల్లా నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ కేదరి వీరేష్ రాజోల్ మండలం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. సో 2:38:32 స్టూడియోలో టైం, మనమున్నాం సందడి సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, లక్ష నక్షత్రాలైనా ఇది కాలేవని సామెత అని చెప్పి క్వశ్చన్ అడిగాను, ఏది కాలేవు? చందమామ అనమాట. సో చంద్రుడు కాలేవని సామెత, లక్ష నక్షత్రాలైనా చంద్రుడికి సాట చెప్పండి? కాదు, చంద్రుడు చంద్రుడే, నక్షత్రాలు నక్షత్రాలే. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్ అని అంట బి రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ట్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పేశాను కాబట్టి.

పెన్ పేపర్ రెడీ చేసుకున్నారు కదా, మన పెన్ పేపర్ క్వశ్చన్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి టైం ఇస్తాను ఒక 5 సెకండ్స్, ఈ లోపు రెడీ చేసుకోండి. రెడీ కదా? 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 6 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 1, 2, 5 కలిపితే మంచం, అండ్ 1, 2, 6 కలిపితే తేనెటీగ, అండ్ 3, 2, 6, 5 కలిపితే విత్తనం అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-2-4-8-8-1-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. 6 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 1, 2, 6 కలిపితే తేనెటీగ, 1, 2, 5 కలిపితే మంచం, అండ్ 3, 2, 6, 5 కలిపితే విత్తనం అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-2-4-8-8-1-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

విండో ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 2:43:55 మనం ఉన్నాం సందడే సందడు. 6 అక్షరాల ఇంగ్లీష్ పదం అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, చూద్దాం మరి అందరూ డీకోడ్ చేశారో లేదో. పెడన జోగానందరావు కావాలి నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ హాయ్ అంటూ పంపించారు అంకయ్య జీ బండర్పల్లి నుంచి పంపించారు హాయ్ బట్ ఆన్సర్ ఇది, అండ్ కేదర్ వీరేష్ రాజల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అని అంటూ జేరుపతులు బుచ్చే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి. అండ్ విజయవాడ విద్యుత్ భారతీ కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహ బాణి జనీద్దీన్ నమస్కారం బట్ ఆన్సర్ లేదు, అండ్ నల్గొండ జిల్లా చందంబాడు మండలం నుంచి పంపించారు దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అలాగే డికొండ ప్రసాద్ నాగూర్భాయ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజుల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఈవినింగ్ క్రిష్ గారు అని అంటూ బొడ్డు ఓంకార్ గౌరీ కుటుంబ సభ్యులు పంపించారు రామనగర్ వేటపాలెం నుంచి, సో గుడ్ ఈవినింగ్ మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ భాస్కర్ పెడన నుంచి ఇంకా టైపింగ్ అనమాట, చూద్దాం మరి. సో 2:45:35 స్టూడియోలో టైం, నేను అడిగిన క్వశ్చన్ 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, దాని ఆన్సర్ బిసైడ్ అనమాట, BESIDE బిసైడ్ రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ చిలుగు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు జానకంపేట నుంచి రైట్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ.

సో మూవీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. అంటే పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ గా కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సినిమా వచ్చింది, ఏంటి ఆ సినిమా? తెలిస్తే 0866243814 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ పాలెం పోలయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి బిసైడ్ అంటూ. సో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అండ్ హీరో కళ్యాణ్ రామ్, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది, ఏంటా సినిమా? తెలిస్తే 0866243

గా మరో అడుగు ముందుకు వేద్దాం. పేట నుంచి అండ్ కానూరు నుంచి తాతారావు గారు అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి అండ్ హాయ్ అంటూ జగ్గైపేట నుంచి నాగా హాయ్ మీకు కూడా అండ్ పార్థసారథి గారు సిద్దిపేట మండలం నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ వీళ్ళందరూ కూడా అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి రైట్ ఆన్సర్ అలాగే ఎవరు పంపించారు విశ్వనాథాచారి చిక్కబల్లపూర్ కర్ణాటక నుంచి మూవీ నేమ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ భోజనం అయ్యిందా నిజంగా ఈరోజు భోజనం అవ్వలేదు సో మీరేమైనా స్పెషల్స్ పంపిస్తే బాగుండేది అందరూ కలిపి అండ్ అబ్దుల్ కలాం ఆషికి ఇలాహి ఫాతిమా వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మహంకళి రాజేశ్వరి సాత్విక్ పొదిల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వెంకటేష్ కర్నూలు నుంచి అండ్ హాయ్ ఆర్జే కిషోర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు చండీగా వరలక్ష్మి వాసు వీళ్ళందరూ గండలమ్మపాలెం నుంచి పంపించారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నేను చాలా బాగున్నాను అండ్ రైట్ ఆన్సర్ కూడా అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ అండ్ అంకయ్య శ్రీను వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ భద్రేశ్వరి చారి మేడ్చల్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ మొండ్రాయి గ్రామం నుంచి అనుమల్ మోహన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ మంచం ఇస్ కాట్ అంట ద ప్రీవియస్ ఆన్సర్ బెడ్ ఈజ్ నాట్ మంచం ఇట్స్ పరుపు మంచం ఇస్ కాట్ ఓకే నేను ఇచ్చిన క్లూస్లో ఐ మీన్ ప్రీవియస్ క్వశ్చన్కి క్లూస్లో అనుకుంటా ఎనీవే అర్థం అవ్వాలని ఇచ్చాను మరీ అంత డీటెయిల్డ్గా ఇవ్వాలి అని అంటే ఇంకా చాలామంది ఆన్సర్స్ కూడా చేయరన్నమాట అది సంగతి అండ్ నెక్స్ట్ మూవీ షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి పంపించారు వనపర్తి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కొలిపర్ నుంచి మౌలాలి రైట్ ఆన్సర్ అలాగే ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహ భాను జనీద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ డీకోన్ ప్రసాద్ నాగులు రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు హాయ్ అంటూ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు రైట్ ఆన్సర్ హాయ్ మీకు కూడా అండ్ రాజోల్ నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్ అండ్ దిస్ ఈజ్ మీ పేరు ఓకే నాకైతే అర్థం అవ్వలేదు క్లియర్గా పంపించండి అదే మీ పేరు అయితే మళ్ళీ ఈసారి చదువుతాను సో ఇజమ్ అంటూ రైట్ ఆన్సర్ టూ 52:30-44 సెకండ్ స్టూడియోలో టైం అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను దానికన్నా ముందు ఆన్సర్ చెప్పాలి కదా ఇజమ్ రైట్ ఆన్సర్ అనమాట పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో కళ్యాణ్ రామ్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ ఇజమ్ అదే రైట్ ఆన్సర్ అండ్ ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తాను సాంగ్ ఏ సినిమాలో చెప్పండి ఇది కూడా చాలా సింపుల్ అని అనుకుంటున్నాను చూద్దాం మరి ఎంతమంది చెప్తారు

ఇంతకన్నా ఎక్కువ ప్లే చేస్తే ఈజీగా చెప్పేస్తారు కాబట్టి ఇక్కడతో ఆపేశాను. సో ఈ సాంగ్ ఏజిన్ వాళ్ళతో గెస్ట్ చేసి క్లియర్ గా నాకైతే టైప్ చేసి పంపిస్తూ ఉండండి. 08662438114 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేడియం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ అబద్ధం నుంచి ప్లే చేసిన వాడి సాంగ్ ని కంపోజ్ చేసింది విద్యాసాగర్. మనం ఉన్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, యాక్చువల్ గా ఒక సాంగ్ ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చూద్దాం ఎంతమంది చెప్తారో. పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు గారు పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కాదర్ వీరేష్ రాజోల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ రాజోల నుంచి జయన్న రైట్ ఆన్సర్, అలాగే హాయ్ అన్న అంటూ అంజలి ఫ్రమ్ కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు రాంగ్, అసలు ఆన్సరే పంపించలేదు. అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ రాఘవేంద్ర కర్నూలు నుంచి పంపించారు ఐ డోంట్ నో, నేను చెప్తాను ఆన్సర్ అయితే. అండ్ హాయ్ ఆర్జే కిషోర్ గారు అని అంటూ చంద్రికా వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం నుంచి మచిలీపట్నం నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్, అండ్ మై ఆన్సర్ ఈజ్ అని అంటూ మై నేమ్ ఈజ్ దరిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ బాగున్నారు సార్ జస్ట్ ట్యూన్ రేడియో అండి అని అంటూ వెల్కమ్ టు సందడే సందడి అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అరుణ కృష్ణ అమ్ములు వీళ్ళందరూ, థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా బాగున్నాను మీరు అలా ఉన్నారు. అండ్ నాగా జగ్గయ్యపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ మూవీ నేమ్ అని అంటూ షబానా ఫ్రమ్ ఊరి పేరు పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆశకి పెర్వస్ పంపించారు ఆన్సర్ లేదు. అలాగే నమస్తే ఆర్జే కృషి ఆ సాంగ్ అని అంటూ సికింద్రాబాద్ మెట్టుగూడ నుంచి బాలాజీ ఉషారాణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే మహంకాళి రాజేశ్వరి గారు రైట్ కాదు రాంగ్ ఆన్సర్, సాంగ్ సూపర్ మీ అండ్ సుధా కొత్తగూడెం నుంచి చెప్తాను తర్వాత ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ ఇంకా ఆన్సర్స్ ఉన్నాయి. ఆన్సర్స్ అన్ని చెప్పే ముందు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. ఇది లేనివాడే అధిక సంపన్నుడు అని సామెత. సో ఏం లేనివాడో అధిక సంపన్నుడు తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇది లేనివాడే అధిక సంపన్నుడు అని సామెత. ఏం లేనివాడో తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం సండే సందర్లో.

0: శత్రుల చిహ్నమని కొనియాడారు. ఎన్నిసార్లు దాడులు ఎదురైనప్పటికీ సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ ఉద్భవించిందని, ఇది భారతదేశ అజేయమైన శక్తిని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవానికి పునాది అని ఆయన ఉద్ఘాటించారు.
1: సృజన్ కే సంకల్ప కో జిసే సోమనాథ్ నే చరితార్థ కియా హై మే యహాన్ దేఖ్ రహా హూ అసత్య పర్ సత్య కీ విజయ కో జిసే ప్రభాష్ పాటన్ నే బార్ బార్ జియా హై మే యహాన్ దేఖ్ రహా హూ హజారో వర్షో కీ ఆధ్యాత్మిక చేతనా కో జిస్నే మానవ మాత్ర కే కళ్యాణ కీ సీఖ సమూచే విశ్వ కో దీ హై. మే యహాన్ దేఖ్ రహా హూ భారత్ కే ఉస్ అవినాశీ స్వరూప్ కో జిసే సదియో కే కుత్సిత్ ప్రయాస్ భీ న మిటా సకే న హరా సకే.
0: అంతకుముందు భారత వైమానిక దళం నిర్వహించిన ఎయిర్ షోలో సూర్యకిరణ్ ఏరోబోటిక్స్ టీమ్ సోమనాథ గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించింది. హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పుష్పాలు కురిపించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్ ఉత్సవం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవం భారతదేశ నిరంతర శక్తికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సోమనాథ ఆలయాన్ని భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యానికి, విశ్వాసానికి శక్తివంతమైన చిహ్నంగా ఆయన అభివర్ణించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని దేశ ప్రజలకు 7 విజ్ఞప్తులు చేశారు. ప్రజా రవాణా వాడటం, కార్పూలింగ్ ద్వారా దిగుమతి చేసుకునే ఇంధన వినియోగాన్ని తగ్గించి తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడాలని ఆయన ప్రజలను కోరారు. ఒక ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు నివారించి ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలను కోరారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడాన్ని పునఃపరిశీలించడం, ఒక సంవత్సరం పాటు మితిమీరిన బంగారం కొనుగోళ్లను పరిమితం చేయడం వంటి మార్గాల ద్వారా విదేశీ ఖర్చులను తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రం హోం విధానాలను మళ్లీ ప్రారంభించాలని మోదీ పిలుపునిచ్చారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే రసాయనిక ఎరువులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వయం సమృద్ది, సేంద్రీయ వ్యవసాయం అత్యవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: ఏక్ జమానా థా జబ్ సంకట్ ఆతా థా తో లోగ్ దేశ్ హిత్ మే సోనా దాన్ దే దేతే థే. ఆజ్ దాన్ కీ జరూరత్ నహీ హై లేకిన్ దేశ్ హిత్ మే హమ్కో యే తయ్ కర్నా పడేగా కి సాల్ భర్ తక్ ఘర్ మే కోయి భీ ఫంక్షన్ హో, కోయి భీ కార్యక్రమ హో, హమ్ సోనే కే గహనే నహీ ఖరీదేంగే, సోనా నహీ ఖరీదేంగే. విదేశీ ముద్రా బచానే కే లియే హమారీ దేశ్ భక్తి హమే చునౌతీ దే రహీ హై ఔర్ హమే ఇస్ చునౌతీ కో స్వీకార్ కర్తే హుయే విదేశీ ముద్రా కో బచానా హోగా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు,

0: పరిశోధకులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. 1998లో సరిగ్గా ఇదే రోజున భారత్ తన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఉపరాష్టపతి అన్నారు. మన ప్రజల ప్రతిభ అంకితభావంతో విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో దేశం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు విజయవంతం కావడానికి కారకులైన శాస్త్రవేత్తల కృషిని, అంకితభావాన్ని భారత్ గర్వంగా స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోఖ్రాన్ నుండి అంతరిక్ష రంగం, డిజిటల్ ఆవిష్కరణలు, రక్షణ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతల్లో సాధించిన పురోగతి వరకు భారతదేశ ప్రయాణం జ్ఞానం, స్వయం సమృద్ది శక్తిని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాల ద్వారా వినూత్న నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ ప్రభుత్వం భారతదేశ వృద్ధిని ముందుకు నడిపిస్తోందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, విజ్ఞానం, సమాజం, పరిశ్రమల మధ్య ఉన్న సమన్వయం పట్ల దేశానికున్న నిబద్దతను చాటి చెబుతుందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వ శర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యుల చేత గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతుందని ఎస్బీఐ పరిశోధనా నివేదిక పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ది చెందుతుందని అంచనా వేసింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో వాస్తవ జీడీపీ వృద్ది దాదాపు 7.2% ఉండవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: తెలుగులో వార్తలు విన్నారు హైదరాబాద్ నుండి. స్టూడియోలో సమయం 3:12 అండ్ మనమున్నాం సండే సందడిలో. ఇందాక 2 క్వశ్చన్స్ అడిగాను. యాక్చువల్గా ఒక సాంగ్ ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో అని చెప్పి క్వశ్చన్ అడిగాను, అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను. ఇది లేనివాడే అధిక సంపన్నుడు అని సామెత, ఏది లేనివాడు అని చెప్పి చూద్దాం. చాలా మంది చాలా ఎస్ఎంఎస్లు వచ్చినాయి ఈ గ్యాప్ లో, ఎవరెవరు ఏం పంపించారో. లక్ష్మీ

కలిసిన ఫ్రమ్ మొడియంపేట నుంచి పంపించారు, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. ప్రీవియస్ క్వశ్చన్ కి యాక్చువల్గా ఆ మూవీ పేరు కూడా చెప్తాను. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి. అలాగే కేదర్ విదేశ్ రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ బొడ్డు ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రామానగర్ బేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆషికి ఇలాహి పర్వేజ్ నఫీజా వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్, కాదు రాంగ్ ఆన్సర్, కోపం కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. అండ్ ద ఆన్సర్ ఈజ్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఆత్రియ పేరు చాలా బాగుంది డిఫరెంట్గా. అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు రైట్ ఆన్సర్. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుందరి పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే శుభమధ్యాహ్నమా, ఓకే జయంతి అల్వాల్ నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ కదా. అండ్ విశ్వదాభిరామ పాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్స్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుసుమాంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బందర్ నుంచి అరుణ కృష్ణ అమ్ములు వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదిలి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ చిత్రేడ గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ బట్ట రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఆషిక్ పెర్వాస్ వీళ్ళందరూ పంపించారు. అలాగే భద్రేశ్వరిచారి ఫ్రమ్ అయ్యప్ప నగర్ మేడ్చల్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ రోగాలు లేని వాడు అని అంటూ తిరుపతి నుంచి ప్రమీల, బట్ రాంగ్ ఆన్సర్ కదా, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇంకోటి ఉంది, నేను చెప్తాను. అలాగే అయ్యప్ప నగర్ నుంచి పంపించారు మేడ్చల్ జిల్లా సంధ్య, రైట్ ఆన్సర్. 3:12:35 స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇది ఫిఫ్త్ క్వశ్చన్ అనుకుంటా ఐ థింక్. ఇది లేనివాడే అధిక సంపన్నుడు అని చెప్పి, బట్ దీనికన్నా ముందు ఒక సాంగ్ ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలోది అని అంటే నేను శైలజ అనమాట. సో నేను శైలజ మూవీలో నుంచి ఆ సాంగ్, అది ఆ సాంగ్ చాలా మంది గెస్ట్ చేశారు. అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఇది లేనివాడే అధిక సంపన్నుడు, ఎవరో తెలిస్తే. ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను, బట్ దానికన్నా ముందు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 0866-24888-14 ఈ నెంబర్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. నేను శైలజ మూవీలో నుంచి అదే సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటారు. వింటూ స్టే ట్యూన్డ్.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:17:40 అని మనం సందర్లో ఇది లేనివాడే అధిక సంపన్నుడు అని సామెత అని చెప్పాను. చాలా మంది పంపిస్తున్నారు ఆన్సర్స్, చూద్దాం రైట్ రాంగ్. కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి పంపించారు. పూర్ణచంద్రరావు గారు శైలజ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ క్రిజీ అని అంటూ సుధా కొత్తగూడెం నుంచి, ఆశ కాదు కదా సుధా. అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా కాళ శ్రీనివాసరావు గారు కొదాడ నుంచి. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి పంపించారు రొంపిచర్ల నుంచి. రాంగా, ఓకే ఓకే ఓకే. ఫస్ట్ టూ క్వశ్చన్ టూ ఆన్సర్స్ ఇచ్చారు, ఒకటి రైటే. అండ్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు. అండ్ మనహర్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మిస్టర్ కిషోర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ ఒక్క ఓకే ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఎవరు పేరు పేరు పేరు జయంతి ఆల్బల్ పంపించారు. అండ్ అలాగే టూ క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్స్ మహమ్మద్ ఇనాయతుల్లా భవన్పేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ అలాగే లిఖిత్ రోహిత్ బాలాజీ ఉషారాణి ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ రైట్ ఆన్సర్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకుబాష నూర్ జహాన్ రైట్ ఆన్సర్. అండ్ నా నాలుగో ఆన్సర్ నేను శైలజ మీరు చదవలేదు స్పీడ్ మీద మర్చిపోయాను అంట, నా స్పీడ్కి బ్రేక్లు వేయాలంట. పాలంపోలే గారు బ్రేక్లు వేస్తూ కూర్చుంటే నెమ్మదిగా దాన్నేమంటారు టోటైస్ అనమాట, సో తాబేల్లో ఉంటుందన్నమాట, అలా ఎప్పటికీ నా వల్ల కాదు. అండ్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు ఎవరు బెళగల్ సి బెళగల్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ జగ్గేపేట నుంచి పంపించారు నాగా ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి సంతోష స్పందన వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు హాయ్ కిషోర్ గారు ఒక క్వశ్చన్ ఆన్సర్స్ పూర్తి అయ్యాక ఇంకో క్వశ్చన్ అడగాలంట, సో క్లియర్గా ఉంటుంది నేను ఎప్పుడు అదే ఫాలో అవుతాను. బట్ ఈరోజు ఏంటంటే చాలా ఎక్కువ ఎస్ఎంఎస్లు వచ్చినాయి అండ్ కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకోవాలి ఒక్కొక్కసారి మరి అది తప్పదు. అండ్ 3:10 కరెక్ట్ జవాబు పంపించాను మా పేర్లు చదవలేదంట, సో ఎవ్వరు కంగారు పడొద్దు, ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వద్దు, నేను ప్రతి ఎస్ఎంఎస్ చదువుతాను డెఫినెట్గా. మీరు ఈలోపు నేను

ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా ఎస్ఎంఎస్లు వచ్చినాయి. మధ్యలో నేను ఏం చెప్పానంటే క్వశ్చన్ రిపీట్ చేసి మళ్ళీ చదువుతానని చెప్పాను, అంతేగాని నేను చదవకుండా ఏ ఎస్ఎంఎస్ ఉండను. సో అది మీరు గమనించాలి అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే, నేను చదివే లోపే మీరు టైప్ చేసి పంపించారనుకోండి, మీ మెసేజ్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సపోజ్ మీరు 3 గంటలకు ఒక ఎస్ఎంఎస్ పెట్టారు, ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను, 3 గంటలకు పెట్టారు, నా ఎస్ఎంఎస్ చదవలేదు చదవలేదు అని చెప్పి వెంటనే 3:15కు ఎప్పుడో పెట్టారనుకోండి, ఈ లోపు మీ మెసేజ్ నేను చదవలేదు అనుకోండి, అంటే ఇన్ కేస్ ఆ 15 మినిట్స్లో చదవకపోతే మళ్ళీ మీ మెసేజ్, ఇప్పుడు టైం ఎంత, సపోజ్ 3:30 or 3:40 అయిపోయింది అనుకోండి, 3:40లోకి వెళ్ళిపోతుంది మెసేజ్. నేను ఆర్డర్లో వస్తాను, అందరూ ఏ ఆర్డర్ అయితే పంపించారో, అంటే ఏ టైంలో అయితే పంపించారో ఆ టైం ప్రకారమే నేను ప్రతి ఎస్ఎంఎస్ చదువుతాను అనమాట. కాబట్టి చదవలేదని చెప్పి మళ్ళీ పెట్టద్దు, ఎస్పెషల్లీ నేనున్నప్పుడు, ఎందుకంటే నేను ప్రతి ఎస్ఎంఎస్ డెఫినెట్గా చదువుతాను. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, మెసేజ్ చదవ ఐ మీన్ మెసేజ్ సెండ్ చేయడం మర్చిపోయా, నా పేరు రాలేదు ఏంటని చూస్తున్నారంట మీరైతే. సో ఇప్పుడు చూసి చదివినందుకు సో మెనీ థ్యాంక్స్ అని అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిహెచ్ వేణు జయంపూర్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు అని అంటూ ఆసియా, థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ వీరు ఫ్రమ్ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. సో 3:21:26 స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడిలో. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే నేను ప్రతి ఎస్ఎంఎస్ చదువుతాను. నేను అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి ఎస్ఎంఎస్ చదువుతాను, ప్రతి క్వశ్చన్కి వచ్చిన ఎస్ఎంఎస్లు అన్నీ చదివిన తర్వాతే సెకండ్ క్వశ్చన్ కడతాను వెళ్తాను. సో కొన్ని సందర్భాల్లో కొన్ని ఫాలో అవ్వాలి కాబట్టి తప్పదనమాట. అంతేగాని నా ఎస్ఎంఎస్ చదవలేదు, నీ మీ ఎస్ఎంఎస్ చదివారు అట్లా ఏం ఉండదు నా దగ్గర, నా దగ్గర కదా ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వదు, ఎవ్రీ ఎస్ఎంఎస్ డెఫినెట్గా చదువుతాను నేను. ఇన్ కేస్ ఎప్పుడైనా మర్చిపోతే ఐఎమ్ సో సారీ. సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం మొత్తానికి. ఇది లేనివాడే అధిక సంపన్నుడు అని సామెత అని చెప్పాను, అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అని సామెత. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్రెడీ. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇది కూడా ఈ రోజు అన్ని కూడా 6 అక్షరాలే, 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 4, 6 కలిపితే పెంపుడు జంతువు, అండ్ 3, 2, 6 కలిపితే ఎలుక, అండ్ 3, 4, 5, 6 కలిపితే చాలా ఈజీ క్లూ ఇది, అద్దే అని అర్థం వస్తుంది. ఏంటది ఆన్సర్ తెలిస్తే 0866-243-8144 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 1, 4, 6 కలిపితే పెంపుడు జంతువు, 3, 2, 6 కలిపితే ఎలుక, 3, 4, 5, 6 కలిపితే అద్దే అని అర్థం వస్తుంది. ఏంటా వర్డ్ తెలిస్తే 0866-243-8144 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ చెల్లి నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ శ్రీరాజ్. అండ్ మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి ఆ క్వశ్చన్? 6-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను, ఎస్పెషల్లీ థర్డ్ క్లూ ఏదైతే ఇచ్చానో దాని వల్ల, అంటే ఐ మీన్ దాన్ని బేస్ చేసుకుని మొత్తం వర్డ్ని డెఫినెట్ గా కనిపెట్టచ్చు అనమాట, చాలా ఈజీగా. పెరణ జగనందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ అమ్ము లేని వాడే ప్రీవియస్ క్వశ్చన్ కి, ఇది ఎవరు? దర్బాబు గారు అమలాపురం నుంచి, బట్ ప్రీవియస్ క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అవును, మీ డైహార్డ్ ఫ్యాన్ అమూల్య ఏమైపోయారు, ఒక మెసేజ్ కూడా లేదు అని అంటూ. ఐఎమ్ సూపర్ ఆసియా, వెరీ గుడ్. అండ్ నాకు కూడా తెలియదు మరి, ఈరోజు పార్టిసిపేట్ చేయలేదు అనుకుంటా. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అలాగే హాయ్ అంటూ పంపించారు, హాయ్ బట్ ఊరు పేరు ఏమీ లేదు. అండ్ హాయ్ ఆర్జే కిషోర్ గారు అంటూ చండికా వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ సంధ్య ఫ్రమ్ అయ్యప్ప నగర్ మేడ్చల్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరచారి మేడ్చల్ నుంచి పంపించారు. అలాగే శోభారాణి గారు, రంగారావు, అవినాష్, శాంతిని వీళ్ళందరూ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు. సో డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ మీ ఆహ్వానానికి. మంచి స్పెషల్ స్టేజ్ పెట్టండి సార్, వస్తాను. నేను జిలక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ బొడ్డు ఓంకార్ గౌరీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ రామనగర్ వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారనమాట రైట్ ఆన్సర్. అలాగే సుధా కొత్తగూడెం నుంచి, నాకు తెలియదు క్రిష్జీ, నేను ఆన్సర్ చెప్తాను డెఫినెట్గా. అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవన్పేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ అండి అంటూ పంపించారు, హాయ్ మీకు కూడా. దీప్తి, ఓకే దీప్తి ఫ్రమ్ అమణిగడ్డ నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి మమ్మ జనిద్దీన్, స్నేహభావన జనిద్దీన్. అండ్ హాయ్ నమస్తే కిషోర్ బాబు గారు, సందడే సందడికి స్వాగతం అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్ష్ వీళ్ళందరూ పంపించారు. ఏకలవ్య నగర్ నుంచి పంపించారు అనమాట రైట్ ఆన్సర్. అండ్ ఎలా ఉన్నావు అని అంటూ పంపించారు ఎవరు, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడే ట్యూన్ చేశారంట, డెఫినెట్గా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఏంటా 6-letter ఇంగ్లీష్ వర్డ్? ఈరోజు అన్ని 6 letters అని చెప్పాను కదా, సో సెకండ్ 6-letter వర్డ్ అనమాట. ఇదేంటంటే పేరెంట్. సో లాస్ట్ 3, 4, 5, 6 అదే రెంట్, అక్కడే తెలిసిపోయి ఉంటుంది చాలా మందికి. పేరెంట్ రైట్ ఆన్సర్. అండ్ జయంతి అల్వాల్, మై ఆన్సర్ ఈజ్ అని అంటూ, పార్ట్నర్ కాదు కదా పేరెంట్. సిహెచ్ వేణు గారు జయంపు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సో అయిపోయింది కాబట్టి, ఆన్సర్ కూడా రివీల్ చేశాను కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. గెట్ రెడీ. ఉరుములు లేవు, మెరుపులు లేవు, ఉత్తరాది చెరువు ఊరికే నిండింది అని సామెత. ఏంటది తెలిస్తే 0866-2438-148 నెంబర్కి వాట్సప్ చేస్తూ ఉండొచ్చు. ఉరుములు లేవు, మెరుపులు లేవు, ఉత్తరాది చెరువు ఊరికే నిండింది అని సామెత. ఏంటా నిండిన చెరువు తెలిస్తే 0866-2438-148 నెంబర్కి వాట్సప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

మేజర్ మూవీలో నుంచి లవ్లీ సాంగ్ విన్నారు. అండ్ మన్మనామ్ సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఉరుములు లేవు, మెరుపులు లేవు, ఉత్తరాది చెరువు ఊరికే నిండింది అని సామెత. ఏంటా చెరువు తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. పెడన జోగనందరావు కాలనీ అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజులమండలం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ కదా. నాగనాగ్ దుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నున్ను నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సిహెచ్ వేణు పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి పంపించారు కొండేశ్వరి బాబు గారు రైట్ ఆన్సర్. అండ్ ఆకాశం చంద్రుడు అంట బషీరు నషిక్ వీళ్ళందరూ పంపించారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వేదాంతం జానకృష్ణ వాస్ గారు మచిలీపట్నం నుంచి. అండ్ భాస్కర్ పెడన నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ గారు దిస్ ఇస్ రఘు అంటూ హాయ్ రఘు అండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ బొడ్డు ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ కదా. అండ్ అలాగే హాయ్ శుభ సాయంత్రం చిన్నబాబు గారు అంట. చిన్నబాబు గారు వచ్చినప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకు చెప్పండి. నా పేరు కిషోర్ అంటారు. నరసారావుపేట నుంచి పంపించారు పోలీస్ శివదాసిరెడ్డి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:38:52 అని మనం ఉన్నాం. వివిధాలు ఒకే సంగీత దర్శకుడి పాటలైతే వినిపిస్తున్నాను అండ్ ఆయనే వివేక్ సాగర్. సో వివేక్ సాగర్ కంపోజ్ చేసిన లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం వినిపిస్తున్నాను, వినిపిస్తూనే ఉంటాను. నేను కూడా సైన్ ఆఫ్ చెప్పేసే టైం వచ్చేసింది. సో బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తాను అండ్ 4:50 వెన్నెల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మరి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తూ మళ్ళీ మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను ఏదో ఒక టైంలో. సో రెడీగా ఉండండి, ఎండలు బాగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి, అలాగే వర్షాలు వచ్చినా సరే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఏదైనా అతి ప్రమాదమే కాబట్టి. టేక్ కేర్, బాయ్, నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామండి. మ్యూజిక్ గురించి రోజు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, స్పెషలీ ఆన్ రేడియో. కానీ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ మూడ్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్. అందుకే అనుకుంటా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం, అంత ఇంపార్టెన్స్ ఉంది. సంగీతం వినోదానికి మాత్రమే కాదు, ఇది ఒక రకమైన చికిత్స కూడా. దీనివల్ల మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం ఉపయోగం, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1982 సంవత్సరంలో జరుపుకున్నారు. అప్పటినుండి వరల్డ్ మ్యూజిక్ డేని నిర్వహిస్తున్నారు. మానసిక ప్రశాంతత, సంతోషం, దుఃఖం, ఒత్తిడి, వేడుక, ప్రయాణం వంటి ప్రతి సందర్భంలోనూ సంగీతం తోడుగా ఉంటుంది. సంగీతం మానసిక ప్రశాంతతని అందిస్తుంది. సంగీతం అనేక వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తుంది. మ్యూజిక్ ప్రపంచంలోనే సులభమైన, ఉత్తమమైన భాషగా పరిగణించబడింది. ఈ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు సంగీతం ఆవశ్యకతను అర్థం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు అందిస్తుంది. మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి వారి ఎంపిక, అవసరానికి అనుగుణంగా ఆనందాన్ని ఇవ్వగలదు. ప్రపంచ సంగీత దినోత్సవ చరిత్ర ఏంటంటే, ఫ్రెంచ్ ప్రజలకు సంగీతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ప్రజల సంగీతం పట్ల ఉన్న ప్రేమ దృష్ట్యా 21 జూన్ 1982 సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. 1982 అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ స్వరకర్త మార్కస్ ఫ్లూరెట్ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మొదటిసారిగా ఫ్రాన్స్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు దీనికి 32 ఎక్కువ దేశాల మద్దతు లభించింది. అప్పట్నుంచి ఈ రోజు వేడుకలు చాలా దేశాల్లో చేస్తారు. సంగీతం మనకు మానసిక ప్రశాంతతనిస్తుంది, అదే సమయంలో అది విచారంలో విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, ఒంటరితనానికి సంగీతం కూడా తోడుగా నిలుస్తుంది. భారతదేశం మాత్రమే కాదు, ఇటలీ, గ్రీక్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, పెరూ, బ్రెజిల్, యుకటో, మెక్సికో, కెనడా, జపాన్, చైనా, మలేషియా మొదలైన అనేక దేశాల్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగీత రంగానికి సంబంధించిన కళాకారులను సత్కరిస్తారు. సంగీత ప్రియులు మ్యూజిక్ వింటారు, కలిసి పాడుతారు, పాటలకు తగినట్లు నృత్యం చేస్తారు. సంగీతం అనేది వినోద మాధ్యమం మాత్రమే కాదు, ఆయా దేశాల సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది. మీకు మ్యూజిక్ వినడం అంటే ఇష్టమా? అయితే మీకు మంచి అలవాటు ఉన్నట్టే, ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరిన్ని లాభాలున్నాయి. దీనివల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది, షార్ప్ అండ్ యాక్టివ్గా ఉంటారు. చాలామంది మ్యూజిక్ వినడం హాబీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లో ఉన్నా కాస్త వినసొంపైన రాగాలు చెవిన పడితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. పాటలు, మ్యూజిక్ మనసుకి ఊదార్పునిస్తాయి, ఆహ్లాదాన్నిస్తాయి, అలసట ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది. సంగీతం వింటుంటే శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది. అంతేనా, మ్యూజిక్ వింటే ఇంకెన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్ట్ నిరూపించారు. ఇంతకీ మేఘాల్లో తేలిపోయేలా చేసే మ్యూజిక్ మంత్రమేంటో చూద్దామా మన వెనిలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. హ్యాపీ మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డోపమీన్ అనే రసాయనం రిలీజ్ చేస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతారు. మ్యూజిక్ వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా ఉత్సాహం కావాలనిపించినప్పుడు ఒక 15 పాటు మ్యూజిక్ వినండి. వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. మీరు మార్నింగ్ వాకర్స్ ని చూడండి, జాగర్స్ ని చూడండి, మ్యూజిక్ వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్లకంటే, ఎస్, దిస్ ఇస్ అ స్టడీ, మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరిగెత్తుతారు. అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం. కాబట్టి మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. సంగీతం మనసునికి ఉల్లాసాన్నే కాదు, ఒత్తిడిని తగ్గిస్తుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అలసటగా అనిపిస్తే వెంటనే మా రేడియో ఉంది కదండి, ఆన్ చేసేయండి, వెనిలా ప్రోగ్రాం వినండి. అంతేకాదు, 45 పాటు క్లాసికల్ మ్యూజిక్ వింటే రిలాక్సేషన్తో పాటు మంచి నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాకు ఒక మంచి టిప్ కూడా, టెక్నిక్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్. నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి, హాయిగా నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్తో బాధపడే వాళ్లకు మ్యూజిక్ మంత్రంలా పనిచేస్తుంది.
డిప్రెషన్ గా ఫీల్ అయినప్పుడు కాస్త మెడిటేటివ్ సౌండ్స్, శాస్త్రీయ సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళన తగ్గిపోతుంది. తక్కువ తింటారు, తక్కువగా తినాలి అనుకునే వాళ్లకి మ్యూజిక్ చక్కటి ఐడియా. ఆకలిని తగ్గించుకోవాలి, తక్కువగా ఆహారం తినాలి అనుకుంటే ఈసారి మీల్స్ చేసేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ వినండి. మీకు తెలియకుండానే తక్కువ తింటారు. సేఫ్ డ్రైవింగ్, ట్రాఫిక్, లాంగ్ డ్రైవ్ వల్ల చాలా మంది చిరాకు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త మెలడీ ట్యూన్స్ వింటే డ్రైవ్ చేయడం మైండ్ రిలాక్స్గా అవుతుంది, డ్రైవింగ్ కూడా సేఫ్ అండ్ జాలీగా సాగుతుంది. సంగీత మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది, కానీ మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సర్జరీ సమయంలో, సర్జరీలు జరగడానికి ముందు, సర్జరీల తర్వాత మ్యూజిక్ వినడం వల్ల సాంత్వన పొందుతారు, ఆందోళన తగ్గిస్తుంది. రోగులు త్వరగా నిద్రపోవడానికి సంగీతం వినడం మంచిది. ఎలాంటి నొప్పైనా నివారించడానికి మ్యూజిక్ థెరపీ మంచిదంటున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, ఐసీయూలో ఉండే రోగులు, టెర్మినలీ ఇల్, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు మెలోడియస్ మ్యూజిక్ వినడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. అల్జైమర్ పేషెంట్స్, వయసు మీద పడిన వాళ్లు, ఇలా బాధపడే వాళ్లు తమకు ఇష్టమైన పాటలు వినడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్లు రోజుకి 2 గంటలు మ్యూజిక్ వినడం మంచిది, త్వరగా కోలుకుంటారు. కాబట్టి రిలాక్స్గా ఇష్టమైన సంగీతం వినండి. మ్యూజిక్లో శిక్షణ తీసుకునే పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. అకాడమిక్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ వినడం వల్ల ఐక్యూ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో వేగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఐక్యూ పెరగాలంటే సంగీతం నేర్చుకోవడానికి, వినడానికి ఎంకరేజ్ చేయండి. వెరీ అన్ఫార్చునేట్లీ మనకేమైందంటే, స్పెషలీ ఇన్ ద ప్రెజెంట్ కండిషన్, మార్క్స్ ర్యాట్ రేస్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి సాధించాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. 20 ఇయర్స్ బ్యాక్ 40 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే, అప్పుడు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు. చదువుకోని వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అయ్యారు, విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్, విత్ దర్ ఓన్ స్మార్ట్ వర్క్. అందుకే సక్సెస్కి దీనికి ఏమీ సంబంధం ఉండదు. స్కూల్ ఏ టైంలో ఉండాలి అదే టైంలో ఉండాలండి. ఆ తర్వాత పిల్లలు రిలాక్స్ కావాలి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్. అందుకే డోంట్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ కంటిన్యూయస్లీ. దాంతో ఈ మధ్య ఏమైతుందంటే డిప్రెషన్కి కారణాలు అవుతాయి, కంపారిజన్ పెరిగిపోతుంది, ఏమి చేయలేని వారిగా తయారవుతున్నారు. పిల్లల్ని కాస్త బయటికి వెళ్ళేదన్నా కొనండి, ఇది ఇది చెయ్యండి అంటే డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎంతో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కెరియర్ అంటే కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ అనే కాకుండా ఎన్నో ఫీల్డ్స్లో తెలుసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో మ్యూజిక్ ఒక మంచి కెరియర్గా చేసుకోవచ్చు. వరల్డ్ యువర్ ఫ్రెండ్స్, ఇవాళ వెనల ప్రోగ్రాంలో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం. చాలా సైంటిఫికల్గా, డెప్త్గా మ్యూజిక్ అందరం వింటూ ఉంటాం, కానీ దాని ఇంపాక్ట్ ఏంటి మనపైన ఇవాళ తెలుసుకుందాం. షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. ఓకే దెన్, బాయ్ ఫర్ నౌ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెనల. అంతవరకు చేతన్కు సెలవు, నమస్తే. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఏడాది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, యువతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సోమనాథ అమృత మహోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సోమనాథ ఆలయం దేశ నాగరికత, ఆత్మగౌరవానికి శాశ్వత చిహ్నమని పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తొలి దశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్ పాటిల్ను కోరారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మిర్చితో పాటు ఏపీ నుంచి ఎగుమతికి అనువైన సరుకును గుర్తించేందుకు ఏపీ సింగపూర్ జాయింట్ కమోడిటీస్ ట్రేడ్ రౌండ్ టేబుల్ సమాపేశాన్ని నిర్వహించాల్సిందిగా సింగపూర్ కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సీఐసీ సీఈఓ గ్లోరియా ఊను మంత్రి నారా లోకేష్ కోరారు. అవనిగట్ట నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో 47 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మెడికల్ వ్యర్థాల భవన సముదాయాన్ని మరియు మౌలిక సదుపాయాలను రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అవనిగట్ట శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్తో కలిసి ప్రారంభించారు. విజయవాడ 16 పై 6 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం మరియు కనకదుర్గ ఫ్లైఓవర్ నుండి బెంజ్ సర్కిల్ మీదుగా 14 కిలోమీటర్ల ఎలివేటర్ కారిడార్ను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. మర్రిపాడు మండలం పల్లవలు గ్రామంలో జరిగిన ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణాన్ని 2 నెలల్లో పూర్తి చేసి తాగు సాగునీటిని అందిస్తామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 13న ప్రారంభమయ్యే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరగనున్న కిసాన్ సేజ్ ప్రాంతాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్సీ బీర రవిచంద్రలు కలిసి పరిశీలించారు. రాష్టంలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గించడంలో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచిందని హోంమంత్రి అనిత ఒక ప్రకటనలో తెలిపారు. జనాభా గణనలో ప్రజలు సిబ్బందికి అందించే సమాచారం పూర్తిగా సురక్షితంగానూ గోప్యంగానూ ఉంటుందని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రహదారి వనం కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా 6వ రోజు భక్తులు సున్నపు కుండల వేషంలో గంగమ్మ తల్లికి మొక్కులు సమర్పించుకున్నారు. రేపు ప్రధాన ఘట్టం గంగ జాతర జరగనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో మూసాయి. సెన్సెక్స్ ఉదయం 13.91 పాయింట్ల నష్టంతో 76.15 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 360.30 పాయింట్ల నష్టంతో 23.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

అయిపోతుంది. మనమున్నాము హిందీ సాంగ్స్ వింటూ గీత్ గాత చల్లో. సో అందరికి కూడా వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో స్కూల్స్ నుంచి, ఆఫీసెస్ నుంచి, కాలేజెస్ నుంచి వస్తున్న అందరికీ కూడా బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ వినిపిస్తూ చక్కగా డాన్స్ వేయిస్తూ ఎనర్జెటిక్గా ఇంటికి పంపించే బాధ్యత నాది. సో ఇప్పుడైతే మీ అందరి కోసం షాందార్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

స్టూడియోస్ లో టైం 5:38 అయితే క్రాస్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాము గీత్ కథ చలో హిందీ సాంగ్స్ వింటూ. అండ్ బ్రహ్మాస మూవీ నుంచి లవ్లీ సాంగ్, అండ్ దాని తర్వాత జానీ తు జానీ మూవీ నుంచి సాంగ్స్ అయితే విన్నాం కదా. ఇప్పుడు మీ అందరి కోసం అగ్నిపత్ మూవీ నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

స్టూడియోస్లో టైం 5:30:50 అయితే క్రాస్ అయిపోయింది. ఏ దిల్ హై ముష్కిల్ మూవీ నుంచి లవ్లీ ట్రాక్ అయితే వినేశారు కదా మన గీత్ గాతా చల్లో. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఇంకా సాంగ్ రాకపోతుంది చిలికా మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ.

స్టూడియోస్ లో టైం 5:56 అయితే క్రాస్ అయిపోయింది. మన గీత్ కథా చలో టైం అండ్ చినికా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇప్పుడు మీ అందరి కోసం మేము మీ మూవీ నుంచి పరమ సుందరి సాంగ్ వస్తుంది. మీ 2 చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. భారత్ అన్స్టాపబుల్ గా సాగుతుందని, గ్లోబల్ లీడర్ గా ఎదుగుతుందని ఢిల్లీలో జరుగుతున్న సిఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. గుంటూరు విజయవాడ జాతీయ రహదారి సమన్వయం చేస్తూ కాజా టోల్గేట్ సమీపాన నిర్మించిన వెస్ట్ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని పెమ్మసాని చంద్రశేఖర్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. దేశ పౌరులందరూ పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ కోరారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో అనుమతులను వేగవంతం చేయడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. తెనాలి మున్సిపల్ పరిధిలోని తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారి నుంచి ఆశీలు పేరిట జరిగే వసూళ్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్దమైన వేతన ఉపాధికి హామీ ఇస్తుందని తెలిపింది. రాష్టంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ వాటి ప్రయోజనాలను అన్ని ప్రాంతాలకు చేర్చేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉపకరణాలు అవసరమైన దివ్యాంగులు www.apdascse.ap.gov.in శాఖ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్లో ఉచిత హోమియో వైద్య శిబిరం ఈరోజు అధికారులు నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లాలో గృహగణనను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని అధికారులు సిబ్బందికి జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐకార్ ఏఐఈఈఏ పీజీ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 7 వరకు చేసుకోవచ్చు. అల్పపీడనం కారణంగా గడిచిన 24 గంటల్లో అల్లూరి జిల్లా పాడేరులో అత్యధికంగా 3.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా 118 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్, 113 పాయింట్లతో రెండో స్థానం, 109 పాయింట్లతో ఆస్టేలియా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఐపీఎల్ 2026లో ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. వివిధ్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాచీన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచస్థాయి మైస్ ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు: భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగిస్తూ దేశంలో స్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలు దీర్ఘకాల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, వర్సిటీలు కలిసి పనిచేస్తే భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందన్నారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: The next global competition will not be won only by capital. It will be won by knowledge, technology, trust and speed. It is always a pleasure to engage with the Confederation of Indian Industry, an institution that has played a major role in shaping India's economic and industrial transformation. India stands today talent, innovation, energy security and manufacturing ecosystem. The fastest will define the next global economic order.
0: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు చేస్తున్న సేవలు ఎనలేనివని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించడానికి, పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం 2026 బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించిందని తెలిపారు. దానిలో భాగంగానే కంకిపాడు గ్రామంలో 2.75 కోట్ల రూపాయలతో పోలీస్ స్టేషన్ను ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు సత్వర సేవలను అందించడానికి పోలీసు శాఖ సంసిద్ధంగా ఉందని, మహిళల భద్రత కోసం విమెన్ పోలీస్ స్టేషన్లు అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద కలగకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని మంత్రి అనిత తెలియజేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్లోని సన్టెక్ సిటీని సందర్శించారు. అక్కడ డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనంద్ కరుణాకరన్తో లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచస్థాయి మైస్ మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్ ఈవెంట్లకు కేంద్రంగా మారడమే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని పేర్కొన్నారు. దీనికోసం తాము కొత్త మైస్ విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో అనుమతులను వేగవంతం చేయడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో 47 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మెడికల్ వ్యర్థాల భవన సముదాయాన్ని, మౌలిక సదుపాయాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో అధిక నిధులను కేటాయించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పారదర్శకమైన సేవలను అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ మిషన్ పథకం ద్వారా అధిక భాగం నిధులను గ్రామీణ ప్రాంతాలలో రోగులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి కేటాయిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ

0: ప్రాంతాలలో విలేజ్ హెల్త్ క్లినిక్లలో వైద్యుల నియామకం, రొటేషన్ పద్ధతిలో నర్సులను 24 గంటలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: గత 2 సంవత్సరాల్లోనే 8600 నియామకాలని కింద స్థాయి ఎఫ్ఎన్ఓల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ల దాకా చేపట్టడం జరిగింది. అది ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, అదేవిధంగా టెర్షరీ హెల్త్ లో కూడా ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక టెర్షరీ హెల్త్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకి వాకింగ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ లో కూడా ఎక్కడైతే డాక్టర్ల ఖాళీలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని ఖాళీలు నియామకాలు చేపట్టడం జరిగింది. సెకండరీ హెల్త్ లో సిఎస్సీలో కానీ ఏరియా హాస్పిటల్లో, డిస్టిక్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున డాక్టర్ల కొరత ఉంటే వాటిని గుర్తించి దాదాపు 400 పోస్టులను కూడా ఇవాళ సెకండరీ హెల్త్ లో నియామకాలు చేపట్టడం జరిగింది.
0: ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత పెంచి మరింత విస్తృతపరచడంతో పాటు నకిలీ వైద్యాన్ని నియంత్రించేందుకు మార్పులు తీసుకురానున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. సాంప్రదాయ ఆయుర్వేదం, హోమియో, సిద్ధ, యునానీ, నాచురోపతి ఆయుష్ వైద్యానికి మరింత ప్రాచుర్యాన్ని తెచ్చేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం 2022 సవరణలు చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. త్వరలో రానున్న కొత్త విధి విధానాల రూపకల్పనకు 3 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కమిటీలు ఆయుష్ వైద్య రంగ నిపుణులు, ప్రజలను భాగస్వామ్యం చేసి వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, యువతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. పోక్రాన్ విజయంతో భారతదేశ సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి చాటిందని తెలిపారు. జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణల ద్వారానే దేశ అభివృద్ది సాధ్యమవుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాచీన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ స్థాయి మైస్ ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇదిగో కోడలి పిల్ల.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీ చేంజెస్ వింటున్నారు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం విచారాజీ సీత అండ్ స్టూడియోస్లో టైం 6 గంటలు దాటి 24 నిమిషాలు అయితే క్రాస్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాము కృష్ణ తీరంలో. బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదా. మిసలా గోపాల రాణి వచ్చాడే, సూపర్ సాంగ్. నాకు ఎంత ఇష్టం అంటే ఈ సాంగ్ దొంగోడు మూవీలోది, చాలా అంటే చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత మీ పుణ్యమ అంటూ నేను ఈ సాంగ్ అయితే వినేశాను. అండ్ భాషాశ్రీ లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ అందించారు అండ్ ఉదిత్ నారాయణ అండ్ శ్రీవర్ధిని పాడారనమాట ఈ పాటని. సో ఈ రోజుటి కృష్ణా తీరంలో ప్రజెంట్ అందరూ మాట్లాడుకుండి అండ్ భవిష్యత్తు మొత్తం అదే అనుకునే అండ్ మ్యాక్సిమం అందరూ ఆధారపడి ఉన్న టెక్నాలజీ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అని నేనైతే డిసైడ్ అయిపోయానమాట. సో వై టెక్నాలజీ అని అంటున్నారు కదా. సో ఈరోజు అంటే 11th of May నేషనల్ టెక్నాలజీ డే. సో ఈ రకంగా మన చిన్న నుంచి పెద్దవాళ్ళ దాకా, చిన్న ఉద్యోగం నుంచి చాలా పెద్ద ఉద్యోగం దాకా ఏ రకంగా కనెక్ట్ అయ్యి ఉంది, అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది మాట్లాడుకుందాం మన కృష్ణ తీరంలో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ వస్తుంది ఫ్రమ్ ద మూవీ రోబో, రోబో డ్యాన్స్.

రోబోట్ డాన్స్ చేస్తుంది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్లో అండ్ యోగి బి కృతి సాగరిక అండ్ శ్వేతామోహన్ పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: నా ఎప్పుడూ అమృతమే.
1: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
0: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

సూపర్ సాంగ్ అయితే వినేసాం కదా స్టూడియోస్లో. టైం 6 గంటలు దాటి 31 నిమిషాలు అయితే క్రాస్ అయిపోయింది అనమాట. సో ఒక చిన్న ఇంట్రో అయితే ఇచ్చేస్తాను, ఏంటి నేషనల్ టెక్నాలజీ డే ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అన్నది. సో 1988లో భారతదేశం పోక్రాన్-2 న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ఫుల్గా నిర్వహించారనమాట. అందుకే మే 11 నేషనల్ టెక్నాలజీ డేని అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ పోక్రాన్-2 గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఈ ఆపరేషన్కు ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు. అండ్ నెక్స్ట్ది దీన్ని రాజస్థాన్లో పోక్రాన్ ఎడారిలో ఎక్స్పెరిమెంట్ చేశారు, అందుకనే ఆ పేరు వచ్చింది. అండ్ దీనికి మెయిన్గా కృషి చేసిన శాస్త్రజ్ఞులు అండ్ గొప్పవారు ఎవరో తెలుసా, ఏపీజే అబ్దుల్ కలాం గారు అండ్ ఆర్ చిదంబరం గారు. సో ఇంకా మాట్లాడుకుందాం. సో ఇంట్రో అయితే ఇచ్చాను కదా, అసలు ఏంటి ఈ సంగతి ఎలా జరిగింది ఏం జరిగింది అని మాట్లాడుకుందాం మన కృష్ణ తీరంలో. స్టూడియోస్లో టైం 6:32 అయితే అయిపోయింది. మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బావగారు బాగున్నారా నుంచి అంటీ కుత్రా సాంగ్ అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడారు అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ అయితే అందించారు. ఇంటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అందిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

స్టూడియోస్లో టైం 6:39 అయితే క్రాస్ అయిపోయింది. సరే మరి మన కృష్ణా తీరంలో ఏం మాట్లాడుకున్నాం? టెక్నాలజీ గురించి. అసలు ఈ పరీక్షలు ఏంటి, ఆపరేషన్స్ దేనికి అంటే గనక దేశం తన రక్షణ శక్తిని ప్రపంచానికి తెలియజేయడానికి అండ్ దేశ భద్రతను బలోపేతం చేయడానికట. అసలు మే 11th నేషనల్ టెక్నాలజీ డే ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? మన దేశంలో సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడం, శాస్త్రవేత్తలు ఇంజనీర్ల కృషిని గౌరవించడం మరియు యువతలో కొత్త ఇన్వెన్షన్ పైన ఆసక్తి పెంచడం కోసమట. సో అసలు టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో కదా ఈ మధ్యకాలంలో. చాలా ప్లాట్ఫామ్స్ అయితే వచ్చేసాయి, ఎన్నో నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం కూడా. ఏంటి అది అన్నది ఒక ఆఫ్టర్ ద సాంగ్ మనం మళ్ళీ మాట్లాడేసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం తమ్ముడు మూవీ నుంచి వయ్యారి భామ సాంగ్ అయితే వచ్చేస్తోంది. సిరివెన్నెల గారి లిరిక్స్లో రమణ గోగుల గారు అండ్ కోరస్ పాడిన ఈ సాంగ్ మీకోసం ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: Why doesn't he just love me? Just love me.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

6:47 అయితే క్రాస్ అయిపోయింది మన వివిధ భారతీయులు టైం, అండ్ మనం ఉన్నాము కృష్ణ తీరంలో. సో మారుమూల ఉన్న గ్రామాల వరకు కూడా విద్యను నేర్చుకోగలుగుతున్నాము అంటే ఈ టెక్నాలజీ వల్లే కదా. సో ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ జాబ్స్ లాంటి ఎన్నో ఆపర్చునిటీస్ అందుబాటులో అయితే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి పనిని చాలా సులభతరం అయితే చేస్తున్నాయి కదా. డిజిటల్ మార్కెటింగ్ వల్ల వ్యాపారస్తులకు అండ్ కొనేవారికి కూడా కొత్త కొత్త విషయాలు ప్లస్ వస్తువులు కూడా అందుబాటులోకి అయితే వచ్చేసాయి. అండ్ ధరలు కూడా చాలా అందుబాటు ధరల్లో ఉన్నాయి. మెయిన్ టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఒకప్పుడు మనం వాళ్ళతో మాట్లాడాలి అంటే ఏం చేసేవాళ్ళు అండి చెప్పండి? లెటర్స్ ఆర్ టెలిగ్రామ్సే కదా. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ రావాలి అని అంటే టైం ఎంత పట్టే చెప్పండి. టెక్నాలజీ వల్ల చిటికలో అన్నీ తెలిసిపోతున్నాయి, వార్తలన్నీ కూడా, అవునా కదా. సో ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి మన కృష్ణ తీరంలో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, డార్లింగ్ మూవీ నుంచి ఇంకా ఏదో. అండ్ అనంత శ్రీరామ్ గారి లిరిక్స్లో సూరజ్ అండ్ ప్రశాంతిని పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: అయితే క్రాస్ అయిపోయింది మన వివిధ భారతిలో టైం అండ్ కృష్ణ తీరంలో. లాస్ట్ గా నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటి అంటే, ఈ సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీస్ అయ్యి బాగా సంపాదించేవారు చాలా మంది అయితే ఉన్నారు. సక్సెస్ బాట్లో చాలా మంది ముందుకెళ్తున్నారు. ఇప్పటిదాకా మనం మంచి మాత్రమే మాట్లాడుకున్నాం కదా, ఎంత ప్రయోజనాలు ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి, చక్కగా చదువుకోవడం గురించి దగ్గర నుంచి కానీ జాబ్స్ గురించి అన్ని మాట్లాడుకున్నాం కదా. కానీ ఒక కాయిన్కి రెండు వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్టు ఒక విషయానికి మంచి చెడు రెండు ఉంటాయి కదా. సో నెగటివ్ పాయింట్స్ కూడా చాలానే ఉన్నాయి ఈ టెక్నాలజీ వల్ల. అదేంటి అంటే, చాలామంది నెగటివ్ మార్గాన్ని సెలెక్ట్ చేసుకొని చాలామందిని బాధ పెడుతూ ఉంటారు, ఉన్నారు కూడా. ఎందుకంత బాధ చెప్పండి? ఆన్లైన్ ఫ్రాడ్స్, మార్ఫింగ్, స్కామ్స్, బెదిరింపులు, ఇలా ఒక్కటేంటి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో, ఎంత బాధ పెట్టాలో అంతా చేస్తూ ఉంటారు. రీసెంట్గా మనం వింటూనే ఉన్నాం కదా, సైబర్ క్రైమ్స్ అని న్యూస్లో చూస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ వీటి గురించి అలర్ట్ ఇస్తూనే ఉంది. ఎంత ఎత్తుకి ఎదుగుతామో నెగటివ్ ఇష్యూస్ కూడా అలానే వస్తాయి మనకి, అవునా కదా. మనం జాగ్రత్తగా ఉండడమే, మనం యాక్చువల్గా మంచి తీసుకుంటే ప్రశాంతంగా ఉండి నలుగురికి ఉపయోగపడతాం కదా, అది సక్సెస్కి కూడా దారితీస్తూ ఉంటుంది. అండ్ మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ కూడా అవుతారు. మరి నెగటివ్ వే ఎందుకండి, ఆ థాటే మనకి రాకూడదు.

కదా. బట్ వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారు, మనమని కాదు మన పక్కన ఉన్న వాళ్ళని కూడా, సో ఇలా కాదు, ఇలా అలర్ట్ చేయడము, ఇది మంచి అని వాళ్ళకి చెప్పడము, వాళ్ళ మార్గాన్ని ఎంచుకోకుండా ట్రై చేయడము, ఇలాంటివి చేస్తే హ్యాపీగా ఉంటుంది. టెక్నాలజీ మనం ఎప్పుడు కూడా అభివృద్ధి కోసమే కదా మనం పాటుపడేది, ప్రతి ఒక్కళ్ళు దేశం కోసమే కదా పాటుపడేది. అలాంటి విషయాల్లో ఇలాంటి అపశృతులు దొరకకూడదు కదా. అలా జాగ్రత్త పడదాం, ప్రయత్నిద్దాం, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. అదనమాట సంగతి స్టూడియోస్లో. టైం 6:30:57 అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తోంది. అమ్మ నాన్న తమిళ అమ్మాయి మూవీ నుంచి చెన్నై చంద్రమా సాంగ్, అండ్ కందికొండ గారి లిరిక్స్లో చక్రీప్ గారు పాడిన ఈ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆయుష్ వైద్య సేవల్లో సాంప్రదాయ ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యునానీ, నాచురోపతి వైద్యానికి ప్రాచుర్యం తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2022 సవరణ చేసే బిల్లుకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. దేశంలో ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా అంతరాయాలను నివారించడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 trillion dollars ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్దవోలు మండలం కోరుమామిడి గ్రామంలో 81.91 lakh రూపాయల వ్యయంతో చెరువుల పూడికతీత, కాలువల్లో అడ్డంకుల తొలగింపు పనులను మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ప్రారంభించారు. పిడుగురాళ్ల రైల్వే జంక్షన్ను రామాయపట్నం పోర్టుకు లింకు చేస్తూ కొత్త రైల్వే లైన్ తీసుకురావాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. విజయవాడ కలెక్టరేట్లో ఈరోజు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ బడి

పిలుస్తుంది చైతన్య రథాన్ని ప్రారంభించారు. ఈ రథం ద్వారా జిల్లాలో పాఠశాల ప్రవేశాలపై అవగాహన కల్పిస్తూ బడియుడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గుడివాడ కంకిపాడు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు ప్రాంతీయ రవాణా వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని, ఈ ప్రాజెక్టు ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. మచిలీపట్నం పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. ఈ దాడిలో 11 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10 కేజీల గంజాయి, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జి శ్రీనివాస్ తెలిపారు. కృష్ణా జిల్లాల తాగునీటి సరఫరాకు సంబంధించిన డిమాండ్ను పరిష్కరించేందుకు రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశం కానుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అత్తిలి మండలంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పబ్లిక్ హెల్త్ యూనిట్ నూతన బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వృద్దులకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ హెల్ప్ లైన్ నంబరు 1500000ను సంప్రదించాలని తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యార్లగడ్డ శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి జిల్లా కలెక్టరేట్లో 2027 గోదావరి పుష్కరాల నిర్వహణపై అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికలతో సమన్వయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు పోర్టు ఆధునీకరణలో భాగంగా రైల్వే ట్రాక్ విద్యుద్దీకరణ, సోలార్ వ్యవస్థ ఏర్పాటు, పబ్లిక్ ప్రో మేనేజ్డ్ అభివృద్ది వంటి కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యేకంగా రైల్వే టెక్నాలజీ కోర్సులను ప్రారంభించాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీశైల మహాక్షేత్రంలో సోమనాథ్ స్వాభియాన్ పర్వ్ కార్యక్రమం ఈ రోజు వైభవంగా జరిగింది. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: भोर की चौखट पर भक्ति की धारा।
1: ऑफिस जाने की जल्दी, मगर देश दुनिया की खबर भी जरूरी।
2: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए।
0: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक।
1: आकाशवाणी है ना,
3: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त।
1: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
0: शाम सुहानी हो।
4: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
1: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
0: आकाशवाणी है ना।
5: వివిధ భారతిలో సమయం 7 గంటలు దాటి 5 నిమిషాలకు వస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
0: హర్ పల్
1: సఫర్ మీ
6: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన దేశంలో 2014లో 350 అంకుర పరిశ్రమల నుంచి ఇప్పుడు 200,000కు పైగా స్టార్టప్కి చేరుకున్నామని కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమనాథ్ క్షేత్రం అత్యున్నతమైనదని, శాశ్వతమైనదని, అది దేశం నాగరికత, ధైర్య సాహసాలను, అచంచలమైన భక్తిని చాటి చెప్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించి పవిత్ర సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారత్ విశ్వాసం విజయానికి చిహ్నమని, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దైవిక ప్రకటనని పేర్కొన్నారు. ఈ పతాకం దేశ కీర్తిని కలకాలం చాటుతూ ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ అన్నారు.
7: ఆజాదీ సమయ సర్దార్ సాహెబ్

0: हमने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था, तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था, भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है.
1: అంటే పేదేళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కేవలం దేశానికి స్వాతంత్రం వచ్చిందనే కాకుండా మన గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు భారత్ ముందుకు సాగుతోందని రుజువు చేశారని ప్రధానమంత్రి అన్నారు. 1000 క్రితం సోమనాథ్పై అనేక దాడుల్లో మొదటి జరిగిందని గుర్తు చేసిన ప్రధానమంత్రి, ఇటువంటి దాడులకు పాల్పడిన వారు ఈ దేశపు విలువలను ముక్కలు చేయగలమని భావించారని, కానీ వారు తప్పుగా ఆలోచించారని అన్నారు.
0: हमारी आस्था हमें जीवन जीने का तरीका भी सिखाती है, क्योंकि हम मानते हैं सर्वम खलित्वम ब्रह्म, अर्थात सृष्टि का हर एक घटक, इस संपूर्ण प्रकृति भी ईश्वर का ही स्वरूप है. इसलिए हमारी आस्था नदियों में भी है, वृक्षों में भी है, हम जंगलों को भी श्रद्धा की दृष्टि से देखते हैं, हम पर्वतों में भी पवित्रता का भाव रखते हैं. और आज जब दुनिया प्राकृतिक जीवन शैली की ओर लौट रही है, हमें हमारी शक्ति को भी पहचानना होगा.
1: ప్రకృతితో భారతీయులకున్న అనుబంధం వారి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని మోదీ పేర్కొన్నారు. అప్పటి రాష్టపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని, దాడులు చేసిన వారి చరిత్రలో కలిసిపోయిన భారత్ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పామని మోదీ అన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సురానా, రాష్ట బీజేపీ అధ్యకుడు వీపీ రామలింగం కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం పుదుచ్చేరి చేరుకునే బీజేపీ సీనియర్ నాయకులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పార్టీ అధ్యకుడు నితిన్ నవీన్ కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన తర్వాత రాష్ట ప్రభుత్వ సేవల్లో కొనసాగుతున్న అధికార సేవలు కూడా ఈ రోజుతో నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ రోజు తొలి మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని, మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, ఖనిజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పశ్చిమాసియా వ్యవహారాల అనధికారిక మంత్రుల బృందం 5వ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియా ఘర్షణల తాజా పరిణామాలను సమీక్షించిన ఈ సమావేశం ప్రజలపై వీటి ప్రభావం కనిష్టంగా ఉండేలాగా దేశ సంసిద్ధతను బలోపేతం చేసే మార్గాలపై చర్చించింది. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్నప్పటికీ ఘర్షణలు మొదలై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని, దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703 బిలియన్ అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయని సమావేశంలో తెలియజేశారు. చమురు శుద్ధిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతిలో 4వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూనే దేశీయ డిమాండ్ను పూర్తి స్థాయిలో తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వినియోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలకు దూరంగా ఉండడం, దేశీయ పర్యటనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోలు నిలిపివేయడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.

0: ప్రపంచం సంకోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 శక్తివంతమైన విజ్ఞప్తులను పాటించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పౌర్లను కోరారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోం కు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను నివారించడం మొదలైన విజ్ఞప్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేశారు. న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లు మాత్రం ఉండగా ఈనాడు ఆ సంఖ్య 2 లక్షలు దాటిందని, స్టార్టప్ ఎకో సిస్టంలో భారత్ ప్రపంచంలోనే 3 స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
1: In 2014, we had just 350 to 400 startups. Today, we have more than 2 lakh. We stand number 3 in the world ecosystem of startups. In just one decade, our defense production has gone up by 174 times to 1.54 lakh crore. And our defense export has gone up 34 times in just one decade, up to 23,622 crore.
0: దేశంలో ఫార్మాసూటికల్ బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడంలో పరిశోధనలు ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ల్యాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ విధానాలు ఉత్తమ పద్ధతులు అనే శీర్షికను జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగించే జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యానిమల్స్ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థల్లోని జంతు ప్రయోగశాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. తమిళనాడులో 2021 నుంచి 2023 మధ్య మాజీ విద్యుత్ శాఖ మంత్రి వి సెందిల్ బాలాజీ పదవీ కాలంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న 397 కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. 45,000 డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్ లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2 స్థానంలో ఉన్న న్యూజిలాండ్పై భారత్కున్న ఆధిక్యం మాత్రం 8 పాయింట్ల నుంచి 5 పాయింట్లకు తగ్గింది. భారత్ రేటింగ్ 119 నుంచి 118కి 1 పాయింట్ తగ్గగా న్యూజిలాండ్ 2 పాయింట్లు మెరుగుపరుచుకుని 113కి చేరుకుంది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ లో కూడా భారత్ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి శ్రోతలకు తెలుసు. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

అయిపోయిందనమాట. సో మనం ఉన్నాము మనసును మనసే ప్రోగ్రామ్ లో. సో నేనైతే క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నాను, మీరు ఆన్సర్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. మీ బిజీ లైఫ్ లో సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి. సో నాకు ఈరోజు ఒక సిల్లీ థాట్ వచ్చిందనమాట. సో అలాంటి క్వశ్చన్ ఒకటి అడుగుదామని ఫిక్స్ అయిపోయాను. నన్ను మాత్రం తిట్టుకోవాకండి, ఇలాంటి క్వశ్చన్స్ నేను అడుగుతూ ఉంటాను. సో ద క్వశ్చన్ ఏంటి అంటే, మీకు మీరు జనరల్గా మీరు బాగా ఇష్టపడే వారి దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగమంటే ఏ క్వశ్చన్ అడుగుతారు? మీరు బాగా ఇష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగమంటే ఏ క్వశ్చన్ అడుగుతారు? ఎవరైనా, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఆర్ పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా సరే, వైఫ్ అండ్ హస్బెండ్, డాటర్, సన్, అందరూ, అన్ని రిలేషన్స్లో అంటే ఉన్న అన్నిట్లో బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ క్వశ్చన్ అడుగుతారు? ఆన్సర్స్ చేసేయండి 8662488114. వినాలనుంది నాకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని. ఎనీవేస్, మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది చంద్రలేఖ మూవీ నుంచి, డివి డివి డివి టమ్మంటూ సిరివెన్నెల గారి లిరిక్స్లో సుజాత అండ్ సౌమ్య పాడిన బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ఇంటి వచ్చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

స్టూడియోస్లో టైం 9:30 28 అయితే క్రాస్ అయిపోయింది. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనసున మనసేలో అంటే, మీకు బాగా మీరు బాగా ఇష్టపడే వారి దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగమంటే ఏ క్వశ్చన్ అడుగుతారు అన్న నీరసంగా వచ్చేస్తున్నాయి ఆన్సర్స్. కొంచెం ఫాస్ట్గా యాక్టివ్గా వస్తాయేమో అని వెయిట్ చేస్తున్నాను. లెట్స్ సీ, ఈ లోపల ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ప్లే చేసేస్తాను అండ్ దెన్ తర్వాత మీరు పంపించిన ఆన్సర్స్ చదివేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం నీకు నేను నాకు నువ్వు మూవీ నుంచి పిల్లాడే తీరాలన్నారు మన్నన్నారు సాంగ్ అయితే వచ్చేస్తుంది. చైతన్య ప్రసాద్ గారు లిరిక్స్, ఎస్పీ బాలసుబ్రమణ్య గారు అండ్ చిత్ర గారు పాడిన ఈ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

స్టూడియోస్లో టైం 7:30 అయితే క్రాస్ అయిపోయింది. అండ్ మనసులో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, మీరు బాగా ఇష్టపడే వారి దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగమంటే ఏ క్వశ్చన్ అడుగుతారు అని. సో ఆన్సర్స్ చూద్దాం. ఓకే, అమ్మని అడుగుతారట, నా కోసం ఇంత ఇచ్చావమ్మా అని. గంజి శ్రీను గారు కమ్మపల్లె నుంచి. అండ్ నెక్స్ట్ కాలం నుంచి తాతారావు గారు, మా అభిమాన హీరో మహేష్ బాబు మూవీ చూసినప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మూవీకి వెళ్ళి వచ్చాక వాళ్ళని అడుగుతాను మూవీ ఎలాగా ఉంది అని అంటూ. సూపర్ అండి. నిజంగా కదా, మన ఫేవరెట్ పర్సన్స్ ఎవరైనా ఉంటే పక్కన వాళ్ళకి చూపించేదాకా, మనకి ఇష్టమైన వాళ్ళకి చూపించేదాకా, తెలిసి తెలియని వాళ్ళు కూడా కాదు, మనకి బాగా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళకి వెళ్ళి చూడు చూడు చాలా ఉంటుందని సజెస్ట్ చేస్తాము. అండ్ పైగా ఎలా ఉంది అని కూడా అడుగుతాం. అండ్ మా వైఫ్కి డార్లింగ్ తిన్నావా అని అడుగుతాను అంటున్నారు. సూరిబాబు గారు, మై వైఫ్ కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుంచి పంపించారు, గుడ్ ఈవినింగ్ చెప్తూ. సూపర్ అండి, సో స్వీట్ కదా. అనంతపురం నుంచి అనురాధ గారు, ఫ్రెండ్తో మన ఫ్రెండ్షిప్ని ఒక సినిమాతో పోలిస్తే అది ఏ సినిమా అయ్యి ఉండాలి అని అడుగుతారా. సూపర్ అండి, ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్నే అడగగలం తెలుసా. అండ్ ఎలా ఉన్నావు, అంతా బాగానేనా అని అడుగుతారట రాజన్న, సిరిసిల్ల జిల్లా చీలవంచి గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మగారు. అండ్ నా పేరు నాగరాజు, తుమ్మకూరి, నేను వియత్నాం దేశంలో నివసిస్తున్నాను. మా అమ్మ అప్పుడప్పుడు నాతో మాట్లాడదు, అసలు నాతో ఎందుకు మాట్లాడడం లేదు, నేను మా అమ్మను మాట్లాడడం లేదని మా అమ్మను అడుగుతాను అంటూ. ఆమె మోరంపూడికి చెందిన రాజ్యలక్ష్మి గారు, దయచేసి నాతో మాట్లాడండి అంటూ పంపి

అభాగ్యులు. అండ్ మా కాలేజ్ మేడంకి దగ్గరికి వెళ్ళి వినయ్ గారు అసలు ఏమాత్రం మారా కడప నుంచి. సో ఎనీవేస్ ఆన్సర్స్ అన్నీ కొంచెం హార్ట్ టచ్ఫుల్గా, కొన్ని ఫన్నీగా, కొన్ని స్వీట్గా ఉన్నాయి. సో సెకండ్ క్వశ్చన్లో ఒకటి వెళ్ళిపోదామా. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, నిన్న మదర్స్ డే జరిగింది కదా, సో నాకు నేనైతే నిన్న అడిగే ఛాన్స్ నాకైతే దొరకలేదు, ఎందుకంటే నేను రాలేదు కాబట్టి. సో అప్పుడు అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఇప్పుడైతే అడుగుతున్నాను. సో మీ అమ్మగారితో ఉన్న మెమరబుల్ మూమెంట్ ఒకటి షేర్ చేయండి. ఏదైనా ఒక చిన్నదైనా సరే, ఒక చిన్న మెమరబుల్ మూమెంట్, ఏదో ఒకటి ఉంటుంది కదా అమ్మ అని గుర్తు రాగానే ఇది ఓకే, నేను మా అమ్మ కలిసి చేసేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, వాటెవర్, ఇలాంటివి గొడవ పడేవాళ్ళం, ఒక మూమెంట్ ఏదైనా ఉంటే అది షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ 8662488114 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరికోసం ఇంకొక సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఒకడు మూవీ నుంచి చెప్పవే చిరగాలి అంటూ, సిరివెన్నెల గారి లిరిక్స్లో, మణిశర్మ గారి మ్యూజిక్లో, ఉదిత్ నారాయణ అండ్ సుజాత గారు పాడిన సాంగ్, మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అసలు ఏంజిల్ ఆర్న అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
3: అయినా నేనేం తప్పుకున్నానని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
2: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజిల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
3: అన్నిసార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
2: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

7:47 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మనసుని మనసేలకు సెకండ్ క్వశ్చన్ ఏమి అడిగాను, నేను మదర్స్ డే సందర్భంగా నేను అడగలేని క్వశ్చన్ ఈరోజు అయితే అడుగుతున్నాను, మీ అమ్మతో ఉన్న మెమరబుల్ మూమెంట్ ఏంటి ఒక్కటైనా షేర్ చేయండి అని అడిగాను. లెట్స్ సీ ద ఆన్సర్స్ ఎవరెవరు ఏం చెప్పారు. అండ్ హాయ్ సీతి గారు, ఎవరైనా కలిసినప్పుడు ముందుగా మాట్లాడేది బాగున్నారా, మీరు బాగున్నారా అని. సో మేము బాగున్నాము అని అడుగుతాం అంటూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. నేను అడిగింది స్ట్రేంజర్స్ని కాదండి, మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర మీరు అడిగే క్వశ్చన్ ఏంటి అని. ఎనీవేస్ అది ఫస్ట్ క్వశ్చన్. అండ్ హాయ్ అండి, మా అమ్మది నాది మెమరబుల్ అంటే మా చిన్నప్పుడు మావి మట్టి హౌస్ అండి, వాటిని పండుగలకి కలిసి అలికేవాళ్ళం అంటూ లక్ష్మి ఫ్రమ్ గుంటూరు. సూపర్ అండి. అండ్ మదర్ అండ్ డాటర్ కలిసి ఆ బాండింగే వేరు కదా. వాళ్ళు పళ్ళు చెప్తారు, తిడుతున్నా సరే చక్కగా పళ్ళు నేర్పిస్తూ ఉంటారు, వివరాలు చెప్తూ ఉంటారు. ఆ పళ్ళలోనే సగం బాండింగ్ అక్కడ కలిసిపోతూ ఉంటుంది, సగం కాదు 99% బాండింగ్ అక్కడే ఏర్పడుతుంది. అండ్ హాయ్ బషీరున్, నేను షాపింగ్కి వెళ్తే ఫస్ట్ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే అది అమ్మకి నచ్చదు, నాకు అయితే అదే కావాలి అని అంటాను. తల్లి కూతుళ్ళకి ఇది ఎప్పుడు పడే లంకే. నేను మా అమ్మతో ఇదే గొడవ, నాకు అది కావాలంటే అది కాదు ఈ కలర్ చాలా బాగుంది, లేకపోతే దీనికి హ్యాండ్స్ ఇలా ఉన్నాయి, ఈ డ్రెస్ బాగుంటుంది, నీకైతే ఇది బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది. కాకపోతే నాకు నచ్చింది అడిగి కొనుచ్చుకునే లోపల నా తల ప్రాణం తోకొచ్చేది. అండ్ నెక్స్ట్ సినిమాకి వెళ్ళేటప్పుడు మాకు డబ్బులు లేకుంటే అమ్మని అడిగి తీసుకెళ్లేవాళ్ళం అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మగారు పంపించారు. పోపుల డబ్బానేనా, ఎక్కువ దాచేది అక్కడే కదా, క్యూట్గా స్వీట్గా. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, అమ్మ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే, ఈ జన్మలో అమ్మ రుణం తీర్చుకోలేము, అమ్మని మించిన దైవం లేదు, అలాంటి అపురూపమైన అమ్మ గురించి ఏం చెప్పినా తక్కువే అని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి అని అంటున్నారు నిజామాబాద్ జిల్లా నుంచి మ్యామ్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. యాక్చువల్గా అమ్మ గురించి కాదు, అమ్మతో ఉన్న ఒక మరపురాని మూమెంట్ అడిగాను. మీరు చెప్పింది అక్షర సత్యం అండి, దానికి తిరిగే లేదు, నేను కూడా ఏకీభవిస్తాను ఆ విషయంతో. అండ్ నెక్స్ట్ మేడం, మా అమ్మ ఎప్పుడు ఇంట్లో దోశలు వేసినా నాకు అమ్మతో ఘీ కారం దోశ కోసం చిన్న గొడవ, అలా చేస్తేనే నాకు ఘీ దోశ నాట్ కారం నియర్లీ ఓకే ఘీ దోశ వస్తుంది. సో నియర్లీ 35 ఏళ్ళు అలా అయ్యింది అంటూ సివి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు. అండ్ సూపర్ అండి, అలా అమ్మతో గొడవలు పడి సాధించుకుంటే ఆ కిక్కే వేరు కదా. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ పంపించారండి, నా బెటర్ హాఫ్ని గోంగూర ఫ్రాన్స్ చేయవా అని అడుగుతారంట. ఏంటండి ఎక్స్పర్టా చెప్పండి, అద్దరు కట్టేస్తారా మీ బెటర్ హాఫ్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అనుకోకుండా 2 ఇయర్స్ నుంచి అమ్మను మదర్స్ డే రోజు కలవడం జరుగుతుంది, అంతకన్నా స్వీట్ మెమరీ ఇంకేముంది. ఇది కదా అసలు, నిజంగా ఎవరికైనా అలా అనుకోకుండా జరుగుతూ ఉంటుందా చెప్పండి. మనం ప్లాన్ చేసుకుంటే జరిగేవి తక్కువ, అనుకోకుండా వెళ్తే ఆ కిక్ వేరు, అది మైండ్లో గుర్తుండిపోతుంది. అండ్ నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుంచి అంటూ పంపించారు. నా చిన్నప్పుడు మా అమ్మ ఇంటి పని వంట పని అయినాక మేడం మీద అందరం సాయంత్రం కూర్చునే వాళ్ళం. మా అమ్మగారు అత్త అల్లుడు మీద కథలు చెప్పేది, చాలా కామెడీగా ఉండేవి, విని ఎంజాయ్ చేసేవాళ్ళం అంటూ ఇంత బాగా పంపించారు. సో స్వీట్ అండి. అండ్ అమ్మ గురించి ఎన్ని మూమెంట్స్ ఉన్నాలా చెప్తూ ఉన్నాలా వింటూ ఉండాలనిపిస్తుంది తెలుసా. ఎవరు ఎవరమ్మ గురించి చెప్పినా సరే అది మన అమ్మల్లాగా మనం ఫీల్ అవుతుంటే ఒక అమ్మ అండ్ డాటర్ సన్ కాంబినేషన్ సూపర్ కదా. ఎనీవేస్ మన టైం అయితే 7:51 అయితే క్రాస్ అయిపోయింది. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత రిమైనింగ్ ఆన్సర్స్ చదివేస్తాను. అమ్మ గురించి మీతో ఉన్న మెమరబుల్ మూమెంట్ ఒకటి షేర్ చేయమన్నాను. ఇంకా పంపించిన వాళ్ళు 8664 888 14

ఆ నెంబర్కి మెసేజ్ చేసేయండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. బాయ్స్ మూవీ నుంచి ప్రేమ ఇది అది అని అడుగున్నా. ఏఎం రత్నం శివ గణేష్ గారి లిరిక్స్లో, ఆర్ రెహమాన్ మ్యూజిక్లో, ఉదిత్ నారాయణ అండ్ సాధన సర్గం పాడిన ఈ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

57 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. సో ఆ ఫైనల్ గా ఆన్సర్స్ చదివేస్తాను. అమ్మతో మీరు అడిగే క్వశ్చన్ అంటే మెమరబుల్ మూమెంట్ ఏంటి అని అడిగాను. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు. మా అమ్మ నేను చిన్నప్పుడు సినిమాకి తీసుకువెళ్లేది. సినిమా చూసి వచ్చేటప్పుడు స్వీట్ బండి దగ్గర ఆగి మిఠాయిలు కొనుక్కునేవాళ్ళం. ఆ స్వీట్ మెమరీ ఇప్పటికీ, ఇప్పుడు మా అమ్మగారు లేరు అని అంటున్నారు. చాలా అది అమ్మ మన మనసులో ఇప్పుడు నిలిచే ఉంటారండి. లేదు అనుకోకూడదు తెలుసా, అమ్మ ప్రేమ ప్రాణం మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. ఎనీవేస్, అమ్మ కలలో మాట్లాడినప్పుడు అంటున్నారు వరుణ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అనమాట. ఆహా, ఓకే, సూపర్. ఎక్కడ ఎక్కడున్నా మన చుట్టూ వైఫైలానే తిరుగుతుందని ఇప్పుడే అన్నాను కదండి. సో కళలో ఏంటి, ఇళ్ళలో కూడా మాట్లాడుతూ ఉంటారు. మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఆన్సర్స్ అలానే ఇట్టే వచ్చేస్తాయి తెలుసా. అండ్ పడిన జోగనంద్ర కానీ అప్పలరాజు గారు, కనిపించకుండా మనల్ని కాపాడే దైవం, మనకు కనిపిస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడేది అమ్మ, అలాంటి అమ్మకు మాత్రం దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పంపించారండి. సో స్వీట్ ఆఫ్ యూ అండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, నా చిన్నప్పుడు మా అమ్మగారు చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అమ్మకి తినమని మామిడికాయలు ఇచ్చినప్పుడు ఆవిడ తినకుండా ఇంటికి తెచ్చి నాకు తినమని ఇచ్చేది, నేనంటే అంత ఇష్టం అమ్మగారికి, ఇంకా మర్చిపోలేను అని అంటున్నారు. ఆబ్వియస్లీ అండి, అమ్మ అమ్మే. అండ్ సీతా మేడం గారు ఈరోజు మనసును మనసులో చాలా అమూల్యమైన ప్రశ్నలు అడిగారు, మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ నిజామాబాద్ జిల్లా మండించి మా విజయనుద్దీన్ స్నేహవాణి జయనుద్దీన్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హాయ్ సీత గారు, మా అమ్మతో మరపురాని జ్ఞాపకం అంటే చిన్నప్పుడు అమ్మ వంట నేర్పమంటే నేర్పించేది కాదు, అమ్మ చేసే విధానాన్ని చూసి ఆటోమేటిక్గా నేర్చుకున్నాను అంటూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు. అమ్మలేని లోటు ఇప్పుడు తెలుస్తోంది అంటున్నారు. ఆబ్వియస్లీ అండి, చిన్న పని కూడా చేయని ఎవరు. మా అమ్మతో కూడా అదే తంట అనమాట. సో నేర్పించమంటే అమ్మో ఏం కాల్ చేసుకుంటాము ఏంటో అంటూ అస్సలు నేర్పించేది కాదు, చూస్తూ చూస్తూ నేర్చుకోవడమే, దూరం నుంచి చూస్తూ ఓహో ఇలా అనమాట అని. అమ్మ చీరలు కట్టుకోవడం, అమ్మ లేనప్పుడు అమ్మలాగా యాక్ట్ చేయడం, ఇవన్నీ మెమరీసే కదా. ఎనీవేస్ స్టూడియోస్లో టైం 7:59 అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడు మీ అందరి కోసం వార్తలు వచ్చేసినాయి. మీ ఇంటి ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. నూజివీడి నియోజకవర్గంలోని ముస్నూరు మండలం చెక్కపల్లి గ్రామంలో ఈ నెల 15వ తేదీన కాలువ పూడిక తీత పనులు ప్రారంభించి త్వరలో పనులు పూర్తి చేయాలని మంత్రి కొలసి పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఆకివీడు మండలం గుమ్మలూరు గ్రామంలో 130 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డును డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఈ సాయంత్రం ప్రారంభించారు. భీమవరం మానవతా శాఖ ఆధ్వర్యంలో 10th క్లాస్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన మెరిట్ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు, నగదు పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ 23 ప్రభుత్వ పాఠశాలల్లోని మెరిట్ విద్యార్థులకు 44,000 రూపాయల నగదు పురస్కారాలతో పాటు జ్ఞాపికలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించినట్లు తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నైపుణ్యాభివృద్ది, శిక్షణా శాఖల సహకారంతో రేపు రాజమండ్రి రూరల్ పరిధిలోని జాస్తి బుల్లెమ్మాయి డిగ్రీ కళాశాల వద్ద జాబ్ మేళా నిర్వహించబడుతుంది. 10th నుండి పీజీ వరకు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎస్డీఓ మురళి సూచించారు. వింజామూరులోని టీడీపీ కార్యాలయంలో 10వ తరగతి ప్రతిభావంతుల అభినందన కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన 63 మంది మెరిట్ విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. నేషనల్ అక్విఫర్ మ్యాపింగ్ 2.0 కార్యక్రమంలో భాగంగా జలశక్తి మంత్రిత్వ శాఖ హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో భూగర్భ జల మట్టాలపై ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు నీటి అవసరాలను అంచనా వేస్తూ

భూగర్భ జల సంరక్షణకు ఈ సర్వే కీలకమని శాస్త్రవేత్తలు తెలిపారు. తిరుమల ఎక్స్ప్రెస్ను గుంతకల్లు వరకు విస్తరణతో పాటు రేపటి నుంచి గుంతకల్లు మార్కాపూర్ మధ్య నూతన రోజువారీ ప్యాసింజర్ రైలు 5740 5740 రైలును అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. సిబిఎస్ఈ ఆధ్వర్యంలో నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచే ప్రారంభం కాగా అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఈ రోజు నమోదయ్యాయి. విజయవాడ తూర్పులో అత్యధికంగా 42.3 డిగ్రీలు, తాడేపల్లిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ బోర్డు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. క్యాథరిన్ బ్రౌనీ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

స్టూడియోస్ లో టైం 8:00 39 minutes అయితే క్రాస్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాము డ్యూయట్ లో. సో బద్రి నుంచి అయితే సాంగ్ విన్నాము. అండ్ పాడింది రాసింది ఎవరు అంటే లిరిక్స్ అందించింది చంద్రబోస్ గారు, అయితే రమణ గోగుల అండ్ సునీత పాడారనమాట. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది ప్రేమతో మూవీ నుంచి ఇన్నాళిలేదులే. సో సిరివెన్నెల గారి లిరిక్స్ లో శ్రీకుమార్ అండ్ చిత్ర పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ఇంటి ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

City FM 101.3. స్టూడియోస్ లో టైం 8:29 క్రాస్ అయిపోతుంది. 8:30 మనం తెలుగులో వార్తలు విందాము. ఇప్పటిదాకైతే బ్యూటిఫుల్ డ్యూయట్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. లాస్ట్ గా గంగోత్రి సాంగ్ అయితే, గంగోత్రి మూవీ నుంచి సాంగ్ అయితే విన్నాము. ఎవరు పాడారు అని అంటే, చంద్రబోస్ గారు లిరిక్స్ లో ఎస్పి చరణ్ గారు అండ్ సునీత గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. ఇప్పుడైతే వార్తలు వచ్చేస్తాయి, తర్వాత మళ్ళీ కలుసుకుందాం డ్యూయట్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో వచ్చే నెల అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. సోమనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదని, దేశపు అలుపెరగని స్ఫూర్తికి అది ఒక నిదర్శనంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, శిథిలావస్థ నుండి పునరుద్ధరణ వరకు సోమనాథ్ ఆలయ ప్రయాణం దేశ అజేయమైన వారసత్వాన్ని, నాగరికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తుచేస్తూ భారతదేశ దృఢమైన రాజకీయ సంకల్పానికి ఇది ప్రతీక అని అన్నారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే 1000 ఏళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. భారతదేశాన్ని అణచివేసే శక్తి ప్రపంచంలో మరే దేశానికి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: సోమనాథ్ అమృత్ మహోత్సవ్ ఏ కేవల్ అతీత్ కా ఉత్సవ్ నహీ హై, యే అగ్లే 1000 వర్షో కే లియే భారత్ కీ ప్రేరణా కా మహోత్సవ్ భీ హై. 1998 యాని ఆజ్ కే హీ దిన్ దేశ్ నే పోఖరణ్ మే పరమాణు పరీక్షణ్ కియా థా. భారత్ కే సామర్థ్య కో వైజ్ఞానికో నే దునియా కే సామ్నే రఖా.
0: పులుల ఆవాసాల పునరుద్ధరణ, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, సామూహిక పరిరక్షణకు కార్పొరేట్ నిధులు ఎంతో అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమిట్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పులుల పరిరక్షణ ప్రయత్నాలకు పారిశ్రామికవేత్తలు మద్దతు ఇవ్వాలని కోరారు. పులి, సింహం, చిరుత, మంచు చిరుతతో సహా 7 ప్రధాన పులుల జాతుల రక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ఆధ్వర్యంలో వచ్చే నెల 1-2 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో తొలి అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను భారత్ నిర్వహించనుందని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, జీవ వైవిధ్యం, నీటి వనరులను పరిరక్షించడంలో పులులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. వాతావరణ రంగంలో భారతదేశం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో దేశం ఇప్పుడు ప్రపంచంలోని 3వ స్థానంలో ఉందని, ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యం 150 గిగావాట్లకు చేరుకుందని భూపేందర్ యాదవ్ అన్నారు. దేశంలోని ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాల బలోపేతానికి పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రయోగశాల జంతు సంక్షేమం, విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే జాతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, శాస్త్రీయ ప్రయోగాలలో ఉపయోగించే జంతువుల పట్ల మానవత దృక్పథంతో వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు. జంతు ప్రయోగాల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిసిఎస్ఈఏ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలలోని జంతు ప్రయోగ సౌకర్యాలను నియంత్రించడంలో, పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో పెరుగుతున్న ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ సామర్థ్యాలను కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ, పరిశోధన, జనరిక్ మందులు, వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచానికి భారత్ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీ ఇచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశానికి సాధికారత కల్పిస్తుందని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చిన వికసిత్ భారత్ జీఆర్ఏఎంజీ చట్టం ప్రధాన లక్ష్యం వేగవంతమైన గ్రామీణాభివృద్దికి మద్దతు ఇవ్వడం, అధిక ఆదాయ భద్రతను కల్పించడం, గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పించడం. నిర్దేశించిన సమయంలోగా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతిని కూడా ఈ కొత్త చట్టం అందిస్తుంది. మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడానికి 5 ఏళ్లలోపు వయస్సు గల 5 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట వారి సంరక్షణ కోసం ఒక మహిళా కార్మికురాలిని నియమించడం ఈ చట్టంలోని ఒక ముఖ్య నిబంధన. దీని ద్వారా మహిళలు ఎలాంటి అంతరాయం లేకుండా తమ పనిని కొనసాగించడానికి వీలు కల్పించడంతో పాటు పని ప్రదేశాలను వారి అవసరాలకు మరింత అనుకూలంగా, సమ్మిళితంగా మార్చేందుకు ఉద్దేశించబడింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల దృష్ట్యా విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పౌరులకు, వ్యాపార సంస్థలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమిట్లో ఆయన ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో సంఘర్షణలు కొనసాగుతున్నాయని, కాల్పుల విరమణకు మరింత సమయం పడుతుందని, అందువల్ల దేశం ఆర్థిక రంగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా ముఖ్యమని అన్నారు. తమ దైనందిన జీవితంలో విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని తగ్గించుకోగల రంగాలను పౌరులు గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. అటువంటి వ్యయాన్ని తగ్గించడంతో పాటు విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక స్థితిని బలో

0: within your own means, within your own enterprises, within your own businesses. Try to do whatever best you can.
1: ఐసీసీ పురుషుల వన్డే వార్షిక ర్యాంకింగ్స్లో భారత్ జట్టు 118 పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్ 113 పాయింట్లతో రెండవ స్థానంలో ఉండగా 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడవ స్థానంలో కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా 102 పాయింట్లతో నాలుగవ స్థానానికి చేరుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కేరళం, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ధూళి తుఫానులు సంభవించే అవకాశముందని ఐఎండీ తెలిపింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో వచ్చే నెల అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

స్టూడియోస్లో టైం 8:45 అయితే అయిపోయింది. మనం ఉన్నాము డ్యూయట్ డ్యూయట్లో, డ్యూయట్ సాంగ్స్ వింటూ. అండ్ ఇప్పుడు మీరు విన్నది ఒకరికొకరు, చిత్రం నుంచి చంద్రబోస్ గారి లిరిక్స్లో, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్లో, టిప్పు అండ్ నిత్య సంతోష్ని గారు పాడిన పాటను అయితే విన్నారు. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం మొన్న మూవీ నుంచి మనసా నువ్వుండే చోటే చెప్పమ్మ సాంగ్ వస్తుంది. కందికొండ గారి లిరిక్స్లో నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్ అండ్ సాధన పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఫిఫ్త్ బర్త్డేలో టైం 9:00 దాటి 28 సెకండ్స్ అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము మధుర స్వరాలు ప్రోగ్రామ్ లో అండ్ బ్యూటిఫుల్ సాంగ్ తో స్టార్ట్ చేసేద్దాం. భారతీయుడు మూవీ నుంచి భువనచంద్ర గారి లిరిక్స్ లో హరిహరన్ అండ్ హరిని పాడిన పాట టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్నీ నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే?

0: ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

9:13 అయితే క్రాస్ అయిపోయింది. సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం మన మధుర స్వరాల్లో. మ్యూజిక్ బేస్గా సాగే మూవీ అనమాట రాజా మూవీ. సో ఇప్పుడు మనం విన్నది రాజా మూవీ సాంగ్ అనమాట. సో ఎవరు పాడారు ఏంటి అంటే సిరివెన్నెల గారి లిరిక్స్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. సో ఒక దొంగ ప్రేమలో పడితే వచ్చే మార్పుని భలేగా అయితే చూపించారు ఈ మూవీలో. అండ్ నాకు అర్థమైనంత వరకు 80s and 90s మూవీస్లో ఒక మోరల్ అయితే ఉంటుందండి. మన వెంకీ అంటేనే ఫ్యామిలీ మ్యాన్ అని పేరు కదా. సో అందులో క్లైమాక్స్ సీన్ అయితే ఎన్ని మీమ్స్గా వాడుతున్నారో ఇప్పుడైతే. ఎనీవేస్ నాకు అనిపించింది ఫీల్ గుడ్ మూవీ విత్ సూపర్ సాంగ్స్ అని అయితే చెప్పేయచ్చు. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది గోకులంలో సీతా మూవీ నుంచి సిరివెందల గారి లిరిక్స్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర గారు పాడిన సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

స్టూడియోలో టైం 9:30:26 అయితే క్రాస్ అయిపోయింది. అండ్ సూపర్ సూపర్ సూపర్ సాంగ్ అయితే వినేసాం కదా మన మన మధుర స్వరాలులో. అండ్ ఈ సాంగ్ ఇద్దరు మిత్రులు అనమాట. సో డీటెయిల్స్లో కనుక వెళ్తే మన చిరు మూవీ అండ్ మణి శర్మ గారి మ్యూజిక్లో మను అండ్ చిత్ర గారు పాడిన పాట అనమాట. అండ్ ఇందులో బాస్ స్టెప్స్ అయితే అత్తరహో అని చెప్పేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్షిప్కి ప్రేమకి మధ్య డిఫరెన్స్ చూపిస్తారు సూపర్గా. అండ్ ఆపోజిట్ జెండర్స్ క్లోజ్గా ఉంటే అది ప్రేమ ప్రేమ అయితే అయిపోదు కదా. జనరల్గా ఎవరైనా ఇద్దరు ఆపోజిట్ జెండర్స్ ఉండగానే అస్సలు ఫ్రెండ్స్ అన్న టాపిక్కే చాలా అరుదుగా అనుకుంటూ ఉంటారు. క్లోజ్గా కనిపిస్తే పెళ్ళెప్పుడు అని కూడా అడిగేస్తూ ఉంటారు చాలామంది, మ్యాక్సిమం జనాలు. అది చెప్తున్నాను కదా అందరూ అని అనట్లేదండో, చాలా వరకు ఇద్దరు ఆపోజిట్ జెండర్స్ ఉంటే అనుకునే మాట అది. బట్ ప్రేమకి ఫ్రెండ్షిప్కి మధ్య ఒక చిన్న గీత ఉంటుంది, అది చాలా అందంగా చూపించారు ఈ మూవీలో అయితే. అండ్ ఇరగ తీసేశారు మన రమ్యకృష్ణ గారు అండ్ చిరంజీవి గారు అండ్ ఆబ్వియస్లీ సాక్షి శివానంద్ గారు. సో నెక్స్ట్ మీ అందరికి

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆర్పి పట్నాయక్ అండ్ కౌశల్ గారు పాడిన నీకోసం మూవీ నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. అండ్ 90s కిడ్కి తెలుస్తుందండి ఈ పాట ఎంత క్రేజ్ ఉండేదో అప్పట్లో అని. రవితేజ గారు ఈ పాట ఆయనకి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా బాయ్స్కి ఫేవరెట్ సాంగ్ అయితే అయిపోయింది అప్పట్లో. తన ప్రేమను తానే గుర్తించలేని పరిస్థితుల్లో వచ్చిన సాంగ్ అయితే ఇది. అండ్ ఈ సాంగ్లో మహేశ్వరి గారిని చూసి ఎంతమంది ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారని చెప్పుకోవచ్చు. చాలామంది ఎక్కువ క్రేజ్ అన్నమాట మహేశ్వరి గారు. ఈ మూవీ తర్వాత ఆవిడ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా పెరిగిపోయిందనమాట. అది సంగతి. అండ్ మీ అందరి కోసం ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ రాబోతోంది మధురస్వరాల్లో శుభ సంకల్ప మూవీ నుంచి హైలెస్ సాంగ్. అండ్ వేటూరుగా లిరిక్స్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్రగారు అండ్ పల్లవి గారు పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎఫ్ఎం 101.3. మధుర స్వరాల్లో టైమ్ 9:30 అయితే క్రాస్ అయిపోయింది. అండ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ అయితే విని సమ్రావయ్య ముద్దులమ్మ. సో 1 ఇయర్ మొత్తం హౌస్ ఫుల్ అయ్యిందట కొన్ని థియేటర్స్లో మన బాలయ్య బాబు మూవీ. అండ్ మరి బాలయ్య బాబు ఎఫెక్ట్ ఆ మాత్రం ఉంటుంది కదా మరి. అండ్ ఇంకో విషయం చెప్పనా, వాళ్ళందరినీ చూస్తూ కూర్చోడమే ఆడియన్స్ పనిగా పెట్టుకొని అలా చూస్తూ కూర్చున్నారట, అది సంగతి. అండ్ ఈ సాంగ్ షూట్ చేసిన ప్లేసెస్ కూడా నెక్స్ట్ లెవెల్. అండ్ వీళ్ళ అందానికి కాంపిటీషన్ అయితే ఆహాహా ఏమన్నానా అనిపించింది. అండ్ నేను యాక్చువల్గా ఈ సాంగ్ని టీవీలో చూశానండి, అంతే. అప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ అయితే అయిపోయాను. అండ్ అప్పట్లో ఏమి మ్యూజిక్ ఇచ్చారో మన మణిశర్మ గారు. అండ్ ఆ బీట్ ఏంటండి బాబు, డ్యాన్స్ వేయకుండా అయితే ఉండనే ఉండలేము. సో నెక్స్ట్ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది రాజ్ కుమారుడు మూవీ నుంచి. మీ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎంలో.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వినోద మూవీ నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేశారు కదా స్టూడియోస్లో. టైం 10 గంటలు దాటి 2 నిమిషాలు కూడా క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము వినిపించని రాగాలి ప్రోగ్రాంలో, అండ్ మీకోసం ఇప్పుడు ఆత్రేయ గారి రచనలో, మాస్టర్ వేణుగారి మ్యూజిక్లో, అండ్ పీబీ శ్రీనివాసరావు గారు అండ్ పి సుశీల గారు పాడిన ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుంచి పాటనైతే వినబోతున్నారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతిలో సమయం 10 గంటలు దాటి 12 నిమిషాలు అయితే క్రాస్ అయిపోయింది. మనమున్నాము వినిపించని రాగాలి ప్రోగ్రాంలో. అండ్ రాముడు భీముడు చిత్రం నుంచి పాటనైతే విన్నారు. సి నారాయణ రెడ్డి గారి లిరిక్స్లో ఘంటసాల గారు అండ్ పి సుశీల గారు పాడిన పాట. నెక్స్ట్ మీరు వినబోయే పాట బా

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో టైం 10:20 అయితే క్రాస్ అయిపోయింది అండ్ మనం ఉన్నాము వినిపించని రాగాలి ప్రోగ్రాంలో. అండ్ ప్రేమ్ నగర్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నాం కదా, ఆత్రేయ గారి రచనలో ఘంటసాల గారు పాడిన పాట. అండ్ మీ అందరి కోసం ఇప్పుడు కలిసి ఉంటే కలసుఖం మూవీ నుంచి ముద్దబంతి సాంగ్ అయితే వస్తుంది, కోసరాజు గారి లిరిక్స్లో, ఘంటసాల గారు అండ్ పి సుశీల్ గారు పాడిన పాట. Stay tuned to 101.3 Vivid Bharati FM.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

స్టూడియోస్లో టైం 10:33 అయితే క్రాస్ అయిపోయింది. దానవీర సూరకన్న మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు. సి నారాయణ రెడ్డి గారి లిరిక్స్లో, పెండాలి గారి మ్యూజిక్లో, ఎస్పి బాలసుబ్రమణి గారు అండ్ పి సుశీల గారు పాడిన పాట. నెక్స్ట్ మీరు వినబోయే పాట ఇద్దరు మిత్రులు మూవీ నుంచి, ఖుషీ ఖుషీగా నవ్వుతూ. దాశరథ్ గారి లిరిక్స్లో ఎస్ రాజేశ్వరరావు గారి, మ్యూజిక్లో కణశాల గారు అండ్ పి సుశీల గారు పాడిన పాట. వింటూ ఉంచేసేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

10:42 అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోలో టైం. వినిపించని రాగాలేలో అలనాటి మధుర గీతాలు వింటున్నాము. అండ్ ఇప్పుడైతే మీరు దాశరథ గారి రచనలో రంజన్ నాగేంద్ర గారు మ్యూజిక్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ వాణి జయరామ్ గారు పాడిన పూజ చిత్రం నుంచి సాంగ్ అయితే విన్నారు. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి నీవు లేక వీణ సాంగ్ అయితే వినబోతున్నారు. ఆత్రేయ గారి రచనలో ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజిక్లో పి సుశీల్ గారు పాడిన పాట. వింటూ ఉండండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

101.3 వివిధ భారతి ఎఫ్ఎం అండ్ స్టూడియోస్లో టైం 10 గంటల దాటి 52 నిమిషాలు అయితే దాడుతోంది. వేటూరు గారి రచనలో ఘంటసాల గారి మ్యూజిక్లో దేవతా చిత్రం నుంచి పాటనైతే విన్నారు. ఇప్పుడు మీరు వినబోయే పాట వెలుగు నీడలు చిత్రం నుంచి పాటనైతే వింటారు. కోసరాజు గారి లిరిక్స్లో ఘంటసాల గారు అండ్ పి సుశీల్ గారు పాడిన పాట. వింటూ ఉండండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మీ ట్యూన్ చేసి వింటున్నారు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం స్టూడియోలో. టైం 10 గంటలు దాటి 59 నిమిషాలు అయితే దాడుతోంది. కరెక్ట్గా 11 గంటలకి హిందీలో వార్తలు, తర్వాత ఇంగ్లీష్లో వార్తలు వింటారు.